శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జెస్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 8వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 30వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 48 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ నుంచి రిలే.

0: ఆకాశవాణి మార్కపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో పాపం ఈ అంశం గురించి ఎన్ విజయ్ భాస్కర్ గారి వ్యాఖ్యానం విందాం.
1: దేవునికి స్తోత్రములు. ప్రియ శ్రోతలారా, మీకు ప్రభువు నామంలో శుభాశీస్సులు. నేటి పరిస్థితులను చూస్తుంటే భయం గుప్పిట్లో ఈ జగత్తు ఉన్నట్లు ఎవరైనా సునాయాసంగా చెప్పగలరు. సామాన్యుని నుండి అసామాన్యుని వరకు అందరూ పురుషుడు స్త్రీ అనే భేదం లేకుండా, ఈ మతం ఆ మతం అనే తేడా లేకుండా, అంతటా అందరూ ఏదో ఓ భయాందోళనలోనే ఉన్నారు. దీనికి కారణం బాగా ఆలోచిస్తే మన పాపమే. మనం ఈ మాటను ఊరకనే కొట్టివేయవద్దు. పాపం అనేది చాలా భయంకరమైనది. పాపం అంటే దేవుని మీద తిరగబడటమే. పాపము అనే మాటలోనే మధ్యలో పా అనే అక్షరాన్ని తీసివేస్తే పాము అవుతుంది. బైబిల్లో పాపం కట్ల పాము వలె కాటు వేస్తోంది అని సామెతల గ్రంథంలో చెప్పబడింది. బైబిల్లో దేవుడు నరులను సృజించినప్పుడు వారిని తన స్వరూపములో తన పోలికలో సృజించాడని చూస్తున్నాం. మరొక చోట దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించాడు అని సొలొమోను భక్తుడు తను వ్రాసిన ప్రసంగి గ్రంథంలో తెలియజేస్తాడు. అయితే వారు వివిధ తంత్రాలను కల్పించుకున్నారని అక్కడే చూస్తాం. దీని భావం దేవుడు మనలను మంచివారిగా సృజించాడు, స్వేచ్ఛా జీవులుగా చేశాడు. ఈ స్వేచ్ఛలో మనమే వివిధ తంత్రాలను కల్పించుకొని చెడిపోయాం. ఈ చెడ్డబుద్ధి దేవునికి మనలను విరోధులుగా చేసింది. పాపం అనగా బైబిల్ ఏమి చెబుతుందో ఒకసారి గమనిద్దాం ప్రియ శ్రోతలారా. హీబ్రూ మరియు గ్రీకు భాషల్లో పాపం అనగా దారి తొలగిపోవడం, దారి తప్పిపోవడం, పొరపాటు చేయటం, దోషం, నేరం, బుద్ధిపూర్వకంగా తిరుగుబాటు చేయటం అనే అర్థాన్ని చూస్తున్నాం. పాపం అనేది వ్యక్తిని దేవునికి శత్రువుగా తయారు చేస్తోంది. సిన్ ఈజ్ సంథింగ్ దట్ మేక్స్ యూ గాడ్స్ ఎనిమీ. అనదర్ వర్డ్ ఫర్ ఇట్సెల్ఫ్ ఈజ్ రెబిలియన్. పాపం అనే

0: దానికి పర్యాయపదం తిరుగుబాటు. బైబిల్ గ్రంథంలోని ప్రవక్తైన యెషయా, నా జనులు స్వాభావికముగా తిరుగుబాటు చేసేవారని దేవుడు చెప్పినట్లుగా తన గ్రంథంలో పొందుపరిచాడు. క్రొత్త నిబంధనలో క్లాసిక్ గ్రీక్లో మనం చూస్తే, ముఖ్యంగా పౌలు పత్రికల్లో హమార్టియా హిమోటో అనే పదం మనకు కనిపిస్తుంది. దీని నుంచి పాపం అనే పదం వచ్చింది. దీని అర్థం ఐ మిస్ ద మార్క్ ఆర్ టు మిస్ ద ఎయిమ్, గురి తప్పుట. ఇది మన జీవితానికి సంబంధించి అర్థం చేసుకున్నట్లయితే మన గురి యేసుక్రీస్తు అయితే, ఈ పాపం యేసు దగ్గరకు చేరకుండా రక్షణ పాత్రను పుచ్చుకోకుండా చేసేది. మరొక మాట పారాప్టోమా అనగా ట్రెస్పాస్. ఇది చాలా లోతైన అర్థాన్నిస్తుంది. అపొస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి వ్రాసిన పత్రిక 2:1 మనం గమనించినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని చూస్తాం. అపరాధం అనేది చాలా స్పష్టంగా ఇచ్చిన తర్వాత చేసేది. ట్రెస్పాస్ విల్ బి ఫర్నిష్డ్. ఇక్కడ దేవుడు స్పష్టంగా నీవు తప్పు చేయవద్దని చెప్పిన తరువాత మానవుడు చేసిన అపరాధాన్ని మనం గుర్తించాలి. పాపం మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఆధునిక పితామహుడు పాల్ తిలక్ చెప్పినట్లు, మనిషిని దేవుడి నుండి వేరు చేస్తోంది పాపం, మనిషిని సమాజం నుండి వేరు చేస్తోంది పాపం, మనిషిని మనిషి నుండే వేరు చేస్తోంది పాపం. యూదా ఇట్టి బాధకు శ్రమకు అవమానానికి అన్ని అనర్థాలకు మూలం పాపం. ఈ పాపము నుండి విడిపించే విమోచకుడే రక్షకుడైన క్రీస్తు. ఇంకా నీవు నీ పాపములోనే ఉంటావా? పాపాన్ని విడిచి ప్రభువును స్వీకరించవా?
1: సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పాపం గురించి ఎన్ విజయభాస్కర్ గారి వ్యాఖ్యానం విన్నారు.

రొయ్యల పెంపకంలో స్థలం ఎంపిక విధానం గురించి చూసినట్లయితే, రొయ్యల సాగు చేయు నాలాలోని మట్టి మెత్తటి ఒండ్రు, రేగడి మరియు ఇసుక సమానమైన పాలలో కలిగి ఉండి నీటిని ఎక్కువ రోజులకు నిల్వ చేయుగల స్వభావం కలిగి ఉండాలి. నేలకు నీటిని పట్టి ఉంచే గుణం ఉండాలి. అదేవిధంగా పిహెచ్ ప్రమాణం 6.5 నుంచి 7 మధ్యలో ఉండాలి. రవాణా మరియు విద్యుత్తు సౌకర్యం కలిగి ఉండాలి. నీటి కాలుష్యం మరియు పురుగుమందుల అవశేషాలు లేని స్థలాన్ని ఎంచుకోవాలి. చెరువుకు సంవత్సరం పొడవునా పరిమాణంలో నీటిని అందించే జల వనరులు ఉండాలి. అంటే సాగు కొరకు తగిన నాణ్యత అందుబాటులో ఉండాలి, మురుగునీరు పోయే సౌకర్యం కలిగి ఉండాలి, తగినంత నైపుణ్యం గల పనివాళ్లు కూడా అందుబాటులో ఉండాలి. ఇక చెరువు తయారు చేయు విధానానికి వచ్చినట్లయితే, చెరువు తయారు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, రొయ్యలకు శుభ్రమైన అడుగు భాగము నుండి మంచి స్థిరమైన నాణ్యమైన నీటి రంగును అందించడం. రొయ్యల దిగుబడి 1 టన్ను నుండి 1.5 టన్ను, అంటే 1 నుంచి 1.5 టన్ను మించిన వ్యాధులతో మధ్యంతర పట్టుబడి చేయబడిన చెరువులను సాధ్యమైనంత వరకు కుళ్ళు లేదా వ్యర్థ పదార్థాలను తొలగించాలి. కలుపు జాతి చేపలు, రొయ్య పొట్టు, పీతలను, నత్తలను

మెలగుళ్లను మరియు మాంసాహార జలజీవరాశులను తగిన మోతాదులో టీసీడ్ కేక్ లేదా బ్లీచింగ్ పౌడర్ను స్ప్రే చేసి నివారించాలి. చెరువు అడుగు భాగమును పగుళ్లు వచ్చేంత వరకు ఎండబెట్టడం వలన చెరువు అడుగు భాగంలో చేరిన సేంద్రియ వ్యర్థ పదార్థాలు గాలిలోని ఆమ్లజనితో కలిసి విషరహితమై సేంద్రియ రసాయన పోషకాలుగా మారడమే కాకుండా చెడు కలిగించు బాక్టీరియా శిలీంధ్రాల మరియు వైరస్సు మొదలగు సూక్ష్మ క్రిముల వలన కలుగు నష్టాన్ని అరికట్టవచ్చు. ఒకవేళ ఎండబెట్టడం సాధ్యపడకపోతే చెరువు అడుగు భాగమును జెట్ పంపుతో ఫ్లషింగ్ లేదా రూస్ పైపుతో గాని చేయవలెను, లేకుంటే మాన్యువల్గా తొలగించాలి. చెరువు అడుగు భాగం పూర్తిగా ఎండిన తదుపరి చెరువును అడ్డముగా మరియు నిలువుగా దున్నిన తరువాత చెరువు అడుగు భాగంలో ఉన్న మట్టిని మీకు దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాలకు తీసుకువెళ్లి నిపుణులచే భూసార పరీక్ష చేయించాలి. భూసార పరీక్ష శాస్త్రవేత్తల రిపోర్టు ప్రకారము చెరువు యొక్క మట్టిని సారవంతం చేసుకోవాలి. ఆమ్ల గుణం కలిగిన నేలపై సున్నం ఉపయోగించడం వలన రొయ్యల పెరుగుదల బ్రతుకుదల శాతం వృద్ధి చేయవచ్చు. చెరువు మట్టిలో సేంద్రియ పదార్థాలు 1-2.5% తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా సేంద్రియ మరియు నత్రజని పదార్థాలను మధ్య నిష్పత్తి 20:1గా ఉండాలి. నత్రజని మరియు భాస్వరం అంటే ఫాస్ఫేట్ పదార్థాల మధ్య నిష్పత్తి 4:1 లేదా 8:1గా ఉండాలి. మట్టిలోని పోషక విలువలను పెంచి సమతుల్యం చేయు పద్ధతుల విషయానికొస్తే చెరువు మట్టిలో 250 కిలోల పశువుల పేడను వినియోగించి ఉత్పత్తి చేయబడిన వర్మీ కంపోస్టు 1 ఎకరం చెరువులో 3 దఫాలుగా చల్లాలి. 50-100 కిలోల వరిపిండి, 30-50 కిలోల పచ్చి తౌడును మరియు 15-20 కిలోల బెల్లంను 1 ఎకరం చెరువులో వేసి మట్టి యొక్క సేంద్రియ పదార్థాలను పెంచవచ్చు. రసాయన ఎరువులు అయినటువంటి యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ తగిన మోతాదులో కలిపి నత్రజని భాస్వరం నిష్పత్తులను సమతుల్యం చేయవచ్చు. మట్టిలోని సూక్ష్మ పోషక విలువలను రాతి ఉప్పు ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్, జింకు సల్ఫేట్ మరియు మార్కెట్లో లభ్యమయ్యే మినరల్స్ మిక్చర్ను తగిన మోతాదులో వేసుకోవలెను. మట్టిని సారవంతం చేయు విధానం చూసినట్లయితే ముందుగా పొడి విధానం. బాగా దున్నినటువంటి చెరువును ట్రాక్టర్ రోలర్తో స్లూయిస్ అవుట్లెట్ వైపునకు వాలుగా ఉండేటట్లు సరిచేయవలను. మట్టి సారవంతం చేయు పదార్థాలను తగిన మోతాదులో తీసుకుని బేకరీలో లభ్యమయ్యే ప్రొబయాక్టిక్స్ ను తగినంత నీటిలో కలిపి బాగా పులియబెట్టిన మిశ్రమాన్ని కొద్దిగా తేమగా ఉన్న చెరువు మట్టిలో సమానంగా చల్లవలను. 2-3 రోజుల తరువాత ట్రాక్టర్ రోలర్తో చదును చేయాలి. ఇక నాణ్యమైన రొయ్య పిల్లల ఎంపిక మరియు చెరువులో వదిలే పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే రొయ్య పిల్లల ఎంపిక విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రొయ్య పిల్లలు బ్రతుకుదల శాతం మరియు పెరుగుదల బాగుండడం. ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలను ఇప్పుడు చెప్పబోయే విధంగా ఎంపిక చేసుకోవచ్చు. మంచి లక్షణాలు గల రొయ్య పిల్లలు విషయానికొస్తే పిఎల్ రంగు, లేత గోధుమ రంగు, నలుపు లేదా నీలం రంగు ఉండకూడదు. రొయ్య పిల్ల వయస్సు పిఎల్ 15. రొయ్య పిల్ల పొడవు, రొయ్య పిల్ల ఉత్సాహంగానూ సమానమైన పొడవు అంటే 12 mm లేదా సమానం లేనివి 8% కన్నా తక్కువగా ఉండాలి. రోస్టల్ స్ప్రైన్స్ డార్సల్ 5-6 అంటే పిఎల్ 15, డార్సల్ 3 పిఎల్ 12. నెక్రోసిస్ గల రొయ్య పిల్లలు 10% తక్కువ ఉండాలి. రొయ్య పిల్లలను గుండ్రటి బేసిన్లో వేసి గుండ్రంగా తిప్పినప్పుడు అవి నీటి ప్రవాహానికి ఎదురుగా ఈదాలి. బలహీనముగా ఉన్న రొయ్య పిల్లలు మధ్యలోనికి చేరతాయి. రొయ్య పిల్లల ఉపరితలంపై ఏ విధమైన బాహ్య పరాన్నజీవులు ఉండకూడదు అంటే జుతామ్నియం మరియు ఎపిస్టైలిస్ లాంటివి. 8వది, ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లల ఆహార నాళం పూర్తిగా నిండి ఉండి ఆహార భాగం యొక్క చివరి భాగం వాపు లేకుండా సాధారణంగా ఉండాలి.

చేనుముచ్చట్లు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ప్రధానాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. సాంకేతికత ప్రజల జీవితాలను మార్చినప్పుడే దానికి సార్థకత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి డ్రోన్ల ద్వారా రక్త నమూనాలు సేకరించడం, అత్యవసర మందులను వేగంగా చేరవేయటం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్టంలోని గిరిజన ప్రాంతాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని డ్రోన్ల ద్వారా తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు వైద్య విభాగాలతో అనుసంధానించి సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. డ్రోన్ ఆధారిత వైద్య సేవలను మరింత వ్యవస్థీకృతం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నిన్న కలిసి చిన్న నీటిపారుదల వ్యవస్థపై నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా వ్యవసాయ విధానాలను రూపొందించాలని, సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులను సంఘటితం చేసి మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇన్నర్ రింగ్ రోడ్తో పల్నాడు జిల్లాకు అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంటూ,
1: ఎండైన్ దగ్గర నుంచి కొత్తగా వచ్చేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి అది దాటుకుని పేరేచెర్ల జంక్షన్ వరకు చేయాలి. చేసినప్పుడు అప్పుడు పల్నాడు నుంచి వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ గా అమరావతిని కనెక్ట్ చేస్తుంది. దీనికి అడిషనల్ గా ఇంకొక దాదాపు 15 నుంచి 20 కోట్లు ఎస్టిమేషన్ అడిషనల్ అవుతుంది. తీరు గత 5-6 నెలల్లోనే కొత్త అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. డెవలప్మెంట్ బాగా జరుగుతా ఉంది. 2-3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కట్టేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల కార్పొరేషన్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ని కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను.
0: గ్రంథాలకే పరిమితమైన తెలుగు

0: గును ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కందుకూరి, గురజాడ, గిడుగుల కృషి ఫలితంగానే వ్యావహారిక భాషా ఉద్యమం రూపుదిద్దుకుందని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ 19 మంది ప్రముఖులకు తెలుగు భాషా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వ్యావహారిక భాషా సంఘాల ఏర్పాటుకు సాంస్కృతిక శాఖ తరపున పూర్తిగా సహకారం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార భాషా సంఘం చైర్మన్కు సూచించారు. నీట్ పీజీ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందుకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకే షిఫ్టులో కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో జరగనున్న ఈ పరీక్షకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా ఉదయం 7 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నంద్యాల జిల్లా బనగాలపనలే పరిధిలో త్రాగునీటి అవసరాల కోసం అవుకు రిజర్వాయర్కు శ్రీశైలం కుడికాల్వ ద్వారా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం నుంచి వారం రోజుల పాటు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నామని, రైతులు ఎవరూ పంటలు వేయవద్దని మంత్రి పేర్కొంటూ,
1: మీరు దయచేసి ఎస్ఆర్బిసిలో నీళ్లు వస్తున్నాయి అని పొరపాటున మీరు ఎక్కడైనా పంటలు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ చేస్తే నష్టపోతారు. ఈ ఎల్నినో ప్రభావంతోనే మనకు అన్ని కూడా కష్టాలు వచ్చాయి. ఇటువంటి నీటిని మనం అంతా కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. దయచేసి అక్కడ ఉండేటువంటి రైతులు వారం రోజులు మాత్రమే నీరు వస్తాదని గ్రహించి పంటలు వేసుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ బోర్ల ద్వారా ఉండేటువంటి పొలాలు కూడా కొద్దిగా ఇబ్బందులు లేకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా
0: అభివృద్ది పనులకు ఆమోదం లభించిన 4 నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇతర పనులకు తక్షణమే మళ్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం నిధుల వినియోగంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ సంస్థలకు నిర్దిష్ట కాలపరిమితిని విధించి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జల్జీవన్ మిషన్ పనుల పురోగతిపై ప్రతి 2 వారాలకు ఒకసారి స్థానిక శాసనసభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ క్రీడా సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు అహం తేమ్ శాంతాసింగ్ నిన్న ప్రారంభించారు. ఈ కేంద్రంలో పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహం తేమ్ శాంతాసింగ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలికి శారీరక మానసిక దృఢత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్సాహభరితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకల్లో భాగంగా పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లను ఆయన ప్రారంభించారు. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ

0: తేలికపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 10:55 మన్ కీ బాత్ దేశ ప్రజలనుద్దేశించి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసే ప్రసంగం హిందీలో ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. అనంతరం వెనువెంటనే ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 10:55 ఇక ఈనాటి యథావిధి కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7:00 దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ముందుగా జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదాన పక్షోత్సవాల వివరాలు. అనంతరం మనసులో మనసు మాలతీ చందూర్ గారి నవల ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాస్. ఇక 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ విఆర్ చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393 ఎస్టీడీ కోడ్ 085596. ఈ ఉదయం 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో ముందుగా చిన్నారులకు ధ్యానం ఆవశ్యకత ఈ అంశం గురించి కేతి రామాంజనేయులు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఎస్ స్వప్న. అనంతరం కొనకనమిట్ల మండలం మర్రిపాలెం ZPH స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ఇక ఈ ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అనంతరం 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:55 మన్ కీ బాత్ దేశ ప్రజలనుద్దేశించి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసే ప్రసంగం హిందీలో ఢిల్లీ నుంచి రిలే. అనంతరం వెనువెంటనే ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 12:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ సాయంత్రం 4:52 సినీ గీతాలు వింటారు.

ఈ సాయంత్రం 6 గంటలకు, తిరిగి రాత్రి 11 గంటలకు హిందీలోను, సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు, రాత్రి 9 గంటలకు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి పులుగు ఏడుకొండలమ్మ బృందం పాడిన సాంప్రదాయ జానపద గీతాలు వింటారు. గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు 8 గంటల 40 నిమిషాలకు 9 గంటల 30 నిమిషాలకు సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి. ఈ రాత్రి 8 గంటలకు మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. రాత్రి 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9 గంటల 30 నిమిషాలకు అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 7:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137 సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు తన తొలి మ్యాచ్ లో ఇవాళ దుబాయ్లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాష్కెంట్ లోని అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముందు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి వెళతారు. రక్షణ రంగంలో ఇద్దరు దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. దీంతోపాటు గనుల తవ్వకం, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, బంగారం వంటి లోహాలు, ఇతర ఉపయోగకరమైన ఖనిజాలపై రెండు దేశాలు దృష్టి పెడతాయి. అలాగే వైద్య రంగం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ది రంగాలతో పాటు కనెక్టివిటీకి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడం ఇద్దరు నాయకుల చర్చల్లో ప్రధానాంశంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరింది. కనీసం 320 మంది విదేశీ పౌరులతో సహా దాదాపు 2400 మంది ఆచూకీ లేకుండా పోయారు. కమ్యూనికేషన్ కోల్పోయిన 261 మంది విదేశీ పర్యాటకులతో సహా 4400 మందికి పైగా వ్యక్తులను రక్షించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 జిల్లాల నుంచి 675 మృతదేహాలను ఇంతవరకు వెలికి తీసినట్లు నేపాల్ పోలీసులు చెప్పారు. చిత్రవన్, నవల్పరాసి తూర్పు, నవల్పరాసి పశ్చిమ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 15,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి, సహాయ సామాగ్రిని అందించడానికి హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసూబా జిల్లాలో వర్షం, పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు రక్షణ చర్యలు నిన్న తిరిగి ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. చైనా సరిహద్దు వైపు కూడా 7 మరణించారని, 550 మందికి పైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందని, అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ వనరులను సమీకరించి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమని నేపాల్ ప్రధానమంత్రి భాలేంద్ర షా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలియజేశారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాన్ని చేరుకోవడం కష్టతరమవుతోందని అత్యవసర బృందాలు అంటున్నాయి. బోటికోషీ నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టిబెట్ లో ఉద్భవించిన

బోటికోషి వేగంగా ప్రవహించే ఒక హిమాలయ నది రసువా జిల్లాలో ఇటీవలి ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని ఈ నది సృష్టించిన నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ అయింది. నేపాల్లో ఇంతవరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సోషల్ మీడియా పోస్టులో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. అంతకుముందు కాంటాక్ట్ కోల్పోయిన సుభారు 50 మంది భారతీయ పౌరులతో తిరిగి కాంటాక్ట్ ఏర్పడిందని ఆయన వెల్లడించారు. 275 మంది భారతీయ పౌరులు అచ్చుకీ లేకుండా పోయారని, ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతై ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖాట్మండు, బీజింగ్ లో భారత రాయబార కార్యాలయాలు, హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ C-130J హెర్క్యులస్ విమానం నిన్న ఖాట్మండు వెళ్లిందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో మూల్యాంకనం చేసి పరిస్థితులను బట్టి ప్రత్యేక పరికరాలతో కూడిన 13 మంది సభ్యుల భారతీయ సైన్యానికి చెందిన టన్నెల్ రెస్క్యూ బృందాన్ని కూడా ఈ విమానం ద్వారా పంపించారు. అదనంగా మృతదేహాలను గుర్తించేందుకు, డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు 6 ఫోరెన్సిక్ బృందాలకు చెందిన 19 మంది సభ్యులు కూడా నేపాల్ వెళ్తున్నారు. లక్నోలో 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన 3వ రోజు ఈవేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్ట్రీ కాంక్లేవ్ ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ది, ఆంటర్ప్రినర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాంక్లేవ్ లో పాల్గొనడానికి ముందు రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకిస్తారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో 101 కోట్ల రూపాయల విలువైన 12 అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. హిందుత్వ ప్రతి మానవుడి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరిగిన వన్ వరల్డ్ వన్ హ్యూమానిటీ మత నాయకుల సదస్సులో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటుండకూడదని నమ్మే హిందూ హిందూ కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ఉపన్యాస పరంపరలో ముస్లింలు అడిగిన ప్రశ్నకు తాను ఇదే సమాధానం ఇచ్చినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. మతపరమైన వైవిధ్యాన్ని, ప్రతి వ్యక్తి సమాన విలువను అంగీకరించడం హిందువుగా గుర్తింపుకు అవసరమని ఆయన అన్నారు. తాను మతపరమైన పండితుడిని లేదా మతాధికారిని కానని, తన అనుభవం అంతా భారతీయ సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారాను మానవ జాతి ఐక్యతను గుర్తించే సుదీర్ఘ సంప్రదాయం నుంచి వచ్చిందని భాగవత్ చెప్పారు. ఈ ఏడాది జులై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2006 జనవరిలో ఈ కార్యక్రమం సూక్ష్మ సేద్యం కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఒక పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ క్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ప్రధాన భాగంగా అమలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే శత జయంతి వేడుకలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయన బెంగళూరులో ప్రారంభించారు. వికేంద్రీకరణ, త్రిసభ్య పాలన, బలమైన ఫెడరలిజం, లోకాయుక్త బలోపేతం కోసం నిలబడిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు రామకృష్ణ హెగ్డే అని ఉపరాష్టపతి అభివర్ణించారు. రామకృష్ణ హెగ్డే ప్రజల అధికారాన్ని ఒక విశ్వాసపాత్రమైన బాధ్యతగా భావించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభలు, పంచాయతీల ద్వారా స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ఆయన విశ్వసించారని
ఉపరాష్టపతి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివ

0: కుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20 ఏషియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు థాయిలాండ్ తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 5 ఎడిషన్లలో 3 సార్లు విజేతగా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే గత టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నమెంట్ లో పోటీలోకి సాగుతున్నారు. 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137 సంచిక ఈ రోజు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ తొలి మ్యాచ్ లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఉదయ కిరణాలు. ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో ముందుగా జాతీయ నేత్రదాన పక్షోత్సవాల గురించిన వివరాలు, అనంతరం మనసులో మనసు మాలతి చందూర్ గారి నవలాధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా,
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం నేత్రదాన పక్షోత్సవాల గురించిన విశేషాలు. ప్రస్తుతం నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటున్నాము. August 25th నుంచి September 8th వరకు ఈ పక్షోత్సవాలు నిర్వహిస్తారు. మరణానంతరం తమ కళ్లను దానం చేసి చూపులేని వారికి వెలుగును పంచగలిగే సదుద్దేశంతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నేత్రదాన పక్షోత్సవాలు దోహదపడుతుంటాయన్నమాట. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమిటి అంటే, నేత్రదానంపై ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను తొలగించటం, అంధత్వంతో బాధపడుతున్న వారికి చూపును అందించేలా ప్రజలను ప్రోత్సహించటం, మరణించిన వ్యక్తి కళ్లలోని కార్నియాను అంటే కంటి ముందు భాగంలో ఉండేటువంటి పారదర్శక పొర, ఈ పొరను కార్నియా అంటారు. చూపు కోల్పోయిన వారికి కార్నియా దెబ్బతింటం వల్ల చూపు కోల్పోయిన వారికి మార్పిడి చేస్తారన్నమాట. ఇది ఒకరి జీవితానికి వెలుగు అందించే గొప్ప మానవతా కార్యక్రమం. ఈ నేత్రదానం చేయటానికి వయసుతో సంబంధం లేదు. అలాగే కళ్లద్దాలు వాడుతున్న వాళ్ళు, అలాగే వృద్ధులు,

0: కంటి సమస్యలు ఉన్నవాళ్ళు కూడా నేత్రదానం చేయవచ్చు. జీవితం ముగిసిన తర్వాత కూడా మన కళ్ళ ద్వారా మరొకరి జీవితంలో వెలుగును నింపగలిగితే అదే నేత్రదానం, మహాదానం. ఒకరి జీవితంలో చివరి అధ్యాయం మరొకరి జీవితానికి కొత్త అధ్యాయంగా మారవచ్చు. ఒక కుటుంబానికి ఆనందాన్నిచ్చి మానవత్వాన్ని చూపటమే ఈ నేత్రదాన ముఖ్య ఉద్దేశం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఇప్పుడు విందాం మనసులో మనసు, మాలతి చందూర్ గారి నవలా ధారావాహిక. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

అయితే ఆవిడ రామకృష్ణయ్య వాళ్ళని తేలిగ్గా వదలదలుచుకోలేదు. పౌండ్ ఆఫ్ ఫ్లెష్ పిండి మరీ తృప్తిపడదలుచుకుంది ఆవిడ. గదిలో కూర్చున్న అరుణకి మనసు ప్రశాంతంగా ఉంది. నిర్ణయం తీసుకునేదాకానే మనసులో సంఘర్షణ. సాయంత్రం రాజాతో మాట్లాడిన తర్వాత అరుణకి అతని మీద ఇష్టం పోయింది, జాలి కూడా పోయింది. ఆ మనిషి మీద ఒక రకమైన నిర్లక్ష్యం, ఉదాసీనత ఏర్పడింది. చదువుకున్నాడు, ఉద్యోగం ఉంది, సంపద ఉంది, అందం ఉంది, కానీ స్వతంత్రంగా ఆలోచించే శక్తి లేనేలేదు. స్వయం నిర్ణయం తీసుకునే ధైర్యమే లేదు. రాజా మానసికంగా ఎదగలేదు, ఎదగలేడు ఇంకా. అతను 8 ఏళ్ల పసిబాలుని వలె ఆలోచిస్తున్నాడు. గ్రానీ చెప్పిన చిలుక పలుకులు, ఆమె సంకుచిత అభిప్రాయాలు నరనరానా ఎక్కి అతని రక్తంలో జీర్ణించుకుపోయాయి. రాజా పెళ్లి కూతురు మెడలో తాళి కట్టొచ్చు, ప్రకృతి సహజం కాబట్టి పిల్లల్ని కనొచ్చు, గాని మానసికంగా వచ్చే పిల్ల అమ్మమ్మగారికి బానిస కావాలి, అతనికి భార్య అవ్వాలి. అటువంటి మగాడితో ఆత్మగౌరవం ఉన్న ఏ స్త్రీ కాపురం చేయలేదు. ఈ మాటలు ఎవరన్నారబ్బా? ఆ, రాజారావు. రాజారావు జ్ఞాపకం వచ్చాడు అరుణకి. 1 నెలాళ్లలో ఎన్ని మార్పులు, అనుకోకుండా తన జీవితంలో ఎన్ని మలుపులు. రాజారావు జ్ఞాపకం రాగానే అరుణకి ఆగ్రహం, అసహ్యం కట్టలు తెంచుకుంది. గబగబా కాగితం పెన్ను తీసుకుంది. రాజారావు గారికి, మీరు శ్రమ తీసుకుని సుందరమ్మగారి పేరు పంపిన 2 ఫోటోలు అందినాయి. ఏ ఫలితం ఆశించి మీరు ఆ ఫోటోలు పంపారో ఆ ఫలితం సగం మాత్రమే పొందగలిగారు. మీరు ఆశించినట్లు నా పెళ్లి ఆగిపోయింది, గాని మిమ్మల్ని మటుకు నేను పెళ్లి చేసుకుంటానని ఆశించకండి. మీ వంటి సంస్కారహీనంతో, బ్లాక్ మెయిలర్తో 1-2 రోజుల పాటు సరదాగా ఎలా మాట్లాడగలిగానా అని నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. ఆ 2 రోజులు తలుచుకొని నేనింకా సిగ్గుపడుతూనే ఉన్నాను. నాకు తాతగారంటే చాలా గౌరవం. అటువంటి

మంచి వ్యక్తికి ఒకడు నికృష్టుడు, మరొకడు చేతకాని దద్దమ్మ మనవలుగా జన్మించడం విచారించతగిన విషయం. డిగ్రీలు, మంచి బట్టలు, చమత్కార సంభాషణ ఇవి మనిషికి సంస్కారాన్ని ఇవ్వలేవు అన్నది మిమ్మల్ని చూశాక బాగా అర్థమైంది. మీతో 2 రోజులు కలిసి తిరిగినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. ఆ 2 రోజుల పరిచయాన్ని, మిమ్మల్ని పూర్తిగా మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాను. ఏ స్నేహాలు, పరిచయాలు సాగతీయటం ఇష్టం లేదన్నారు. మీలాంటి నికృష్టంతో స్నేహం చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇంకెప్పుడూ నన్ను కలుసుకునేందుకు ప్రయత్నించకండి. దీనికి జవాబు రాయకండి. రాసినా నేను చదవను, చింపి పారేస్తాను. మీకే దమ్ముంటే నా జావునే ఫ్రేమ్ కట్టించుకుని మీ డ్రాయింగ్ రూమ్లో వేలాడదీయండి. అప్పుడు మీ అసలు రూపం ఏమిటో అందరికీ తెలుస్తుంది. ఈ ఉత్తరం రాశాక అరుణికి హాయిగా ఉంది. రాజారావు లాంటి బ్లాక్మెయిలర్కి ఎవరో ఒకరు బుద్ధి చెప్పాలి. భయపడి ఊరుకుంటే అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. ఆ ఉత్తరం రాజారావు ఎవరికి చూపించలేడు, చూపే ధైర్యం ఉండదు. తనలో తనే కుళ్ళుకుంటాడు. అవమాన భారంతో నలుగురికి మొహం చూపించలేక ఎక్కడైనా దాక్కుంటాడు. కానీ ఈ మాదిరి వ్యక్తులకి అభిమానం, సిగ్గు లాంటివి ఉండవసలు. అవమానాలని దులుపుకొని తిరుగుతూ ఉంటారు. ఆ రాత్రి తల్లి వాళ్ళు ఎన్నింటికొచ్చారో అరుణకు తెలీదు. ఎప్పుడు నిద్రపోయిందో కూడా తెలీదు. గదిలోకి బాగా వెలుతురొచ్చాక గానీ అరుణకి మెలకు రాలేదు. రాత్రి హాయిగా నిద్రపట్టింది. కిందటిసారిలా భయంగా లేదు, సిగ్గుగా కూడా లేదు. ఒక మొండి ధైర్యం వచ్చింది. తనను బలవంతపెట్టినా సరే ఈ పెళ్లి ఒప్పుకోదు. మెడలు విరిచి తనకి ఎవరూ పెళ్లి చేయలేరు. మొహం కడుక్కుని వచ్చేసరికి తల్లి కాఫీ ఇవ్వలేదు. మొహం కడుక్కుని వచ్చే వేళకి తల్లి కాఫీ ఇవ్వలేదు. అరుణ అడగనూ లేదు. గబగబా స్నానం చేసి చీర కట్టుకుని ఆఫీస్కు వెళ్ళడానికి తయారైంది. అరగంట ముందుగానే అరుణకి ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు. తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవ్వరూ తన్ని పలకరించడం లేదు. తనని అంటరానిదాన్నిగా చూస్తున్నారు. ఈ ఇంట్లోంచి బయటపడితే గాని ఊపిరి ఆడేటట్లుగా లేదు అనుకుంది అరుణ. 1, 2, 3 రోజులు గడిచాయి. ఇంట్లో పెళ్లి హడావిడి తగ్గలేదు. ఎటొచ్చే ఆ హడావిడిలో తనకి మాత్రం పాలు లేదు. హడావిడంతా సుశీలకే. సుశీలను అసలు ఇక్కడికి పంపేందుకు ఒప్పుకోలేదుట సుందరమ్మ గారు. ఇదిగో సావిత్రమ్మ, నే చెప్పినట్టు మీరు అక్షరాలా వినదలుచుకుంటే మీ పిల్లని చేసుకుంటాను అంది సుందరమ్మ గారు. ఆవిడ కంఠంలో మళ్లీ విశ్వాసం, రాజసం చోటు చేసుకున్నాయి. మీరేం చేయమంటే అది చేస్తాను పిన్నిగారు. ఇది నా పిల్ల. దీన్ని నవమాసాలు మోసి కని పెంచిందాని నేను. దీని పెళ్లి విషయంలో నా భర్త మాట కూడా వినను. పెద్దదాన్ని ముద్దు చేసి ఇలా నిర్వాకం చేశారు. ఇది నేను చెప్పినట్టు వింటుంది. నేను మీ మాట దాటను అంది సావిత్రమ్మ గారు. ఇంత సంపద, ఇంత ఆస్తి చెయ్యి జారిపోతున్నది. ఈ తరుణంలో ఎలాగైనా ఈ పెద్దావిడను ఒప్పించాలి. 3 కార్లు, 8 ఇళ్ళు, రవ్వలనగలు, పట్టుచీరలు ఇవన్నీ తన పెద్ద కూతురికి చెందాల్సినవి. దాన్నెత్తిన శని కూచుని వీటిని తోసిపుచ్చింది. ఈ సంపద మరో పిల్ల తన్నుకుపోకుండా చూడాలి, జాగ్రత్త పడాలి. ఇది తన కూతురికే దక్కాలి, తమకే దక్కాలి. పిన్నిగారు, మీ కడుపున పుట్టకపోయినా మీ కూతురు అనుకోండి, నా పిల్లని ఏం చేసినా అడగను. దాన్ని అందలో ఎక్కించాలనుకుంటున్నారు మీరు. ఈ అదృష్టం మాకు రానివ్వకుండా చేయకండి పిన్నిగారు అన్నది సావిత్రమ్మ గారు. రామకృష్ణయ్య గారి సంభాషణలో పాలు పంచుకోలేదు. ఆయన తాతగారి మార్గం అవలంబించి టీవీ చూస్తూ కూర్చున్నారు. అయితే విను, పిల్లని ఈ రోజు నుంచి మా ఇంటి నుంచి పంపించను. సుశీలతో పాటు మీ చిన్నదాన్ని సాయంగా ఉంచండి. సుశీల మీ పెద్దమ్మాయితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆ పిల్ల ప్రవర్తన మీద నాకు నమ్మకం లేదు. తా చెడ్డ కోతి. అలాగే అలాగే, ఇది ఎలాగూ మీ ఇంటి కోడలు కాబోతోంది. ఎక్కడ ఉంటే పెళ్లి కూతుర్ని చేసే రోజు మటుకు మీరు ఆ కాసేపు నలుగురు కోసం పంపుతాను. పెళ్ళి అయ్యాక 3 నిద్రలని, పుట్టిళ్ళని అంటే మాత్రం వీల్లేదమ్మా. కావాలంటే మీరొచ్చి చూసుకోండి. అంతేగాని మీ ఇంటికి మా పిల్లని పంపను. మీ పెద్ద పిల్ల క్యారెక్టర్ మంచిది కాదు. దాని మాటలు వింటే ఇది చెడిపోతుంది. మాటిమాటికే అరుణ క్యారెక్టర్ మంచిది కాదు, ప్రవర్తన మంచిది కాదు అని హెచ్చరిస్తున్న సుందరమ్మ గారి మాటలు రామకృష్ణయ్య గారి చెవుల్లో పడుతున్నాయి. ఆ మాటలు ఆయన హృదయానికి సూటిగా తగులుతున్నాయి. కాని ఆయన నోరు మెదపలేదు. సావిత్రమ్మ గారిది గమనించనట్లుగా ఊరుకుంది. సుశీలా, నీకు మా వాణ్ణి చేసుకోవడం ఇష్టమేనా? సుశీల తలెత్తలేదు, సిగ్గుతో తలంచుకుంది. ఇలా దగ్గరగా రా సుశీల, నా తల్లే. ఆడపిల్లకు సిగ్గే ఆభరణం అమ్మా.
మీ అక్కలాగా పొగరుగా కాక నీకు సిగ్గు వినయం.

ఏమున్నాయి? ఇక్కడుండిపోతావా? నిన్ను మీ వాళ్ళింటికి పంపనమ్మా. మావాళ్లే వచ్చి చూస్తారండి, అంది సుశీల మెల్లగా. సుందరమ్మగారికి ఐడియల్ మనవరాలు దొరికిందనిపించింది. అరుణ కోసం కొన్న కొత్త చీర సుశీలకు కట్టబెట్టారు. సుశీలకు మెళ్ళో 2 పేటల గొలుసు.

అన్నాడు. సుశీల్ అతని కాళ్ళకి దండం పెట్టింది. అరుణ ప్రశ్నలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆ ప్రశ్నలను అతను వినదలుచుకోలేదు. గ్రానీకి మందిచ్చే టైం అయింది అనుకుంటూ పక్కమించి లేచాడు రాజా. కాలం ఎవరి కోసమూ ఆగదు అంటారు, కానీ కొందరి విషయంలో కాలం ఆగుతుంది. కాలం స్తంభించిపోయి కదలకుండా ఆగిపోతుంది. అరుణ విషయంలో కాలం ఆగిపోయింది. తన పెళ్లి ఆగిపోయిందని, చెల్లెల్ని ఆ పెళ్లి కొడుక్కి ఇస్తున్నారని, అదే లగ్నానికి పెళ్లి జరిపించబోతున్నారని అందరికీ తెలిసింది. ఆఫీసులో వాళ్ళకి, స్నేహితులకి, పరిచయస్తులకి, అందరికీ. ఆ పిల్ల ప్రవర్తన మంచిది కాదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు. ఫ్రెండ్ పెళ్లికంటూ వెళ్ళి ఎవరితోనో 3 రోజులు గడిపొచ్చింది. ఈ వార్త ఎవరు పుట్టించారో, ఎలా పుట్టించారో అందరి చెవులా పడింది. అందరి నోళ్లల్లోనూ నలుగుతోంది. ఈ వార్త ఎవరు పుట్టించుంటారో అరుణుకు తెలుసు. ఇది అమ్మమ్మగారి పని అని కూడా తెలుసు. తన మనవణ్ణి పెళ్లి చేసుకోనన్నదనే విషయాన్ని తిప్పి తామే ఆ పిల్లని వద్దు అన్నామని ఆవిడ ప్రచారం చేస్తున్నప్పుడు అరుణకి కోపం రాలేదు, బాధ కూడా కలగలేదు. ఒక రకమైన నిర్లక్ష్యం, ఉదాసీనత కలిగింది.

0: మనసులో మనసు, మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక విన్నారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: హే గర్ల్స్,
4: ఈ వేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. RBI అంటుంది మీ పిన్, ఓటీపీ, CVV లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. RBI అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఒక పాట, ఒక జ్ఞాపకం, ఒక అనుభూతి. పాట వినగానే గతం కళ్ల ముందు కదలాడుతుంది. మరి అలాంటి చక్కని సినీ గీతాలు ఆకాశవాణి అభిమాన శ్రోతల కోసం.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. కొన్ని పాటలు చెవులకు మాత్రమే వినిపిస్తాయి, మరికొన్ని పాటలు మాత్రం నేరుగా మనసులోకి వెళ్ళి జ్ఞాపకాలను తట్టిలేపుతాయి. అలాంటి ఓ మధుర గీతం ఇప్పుడు విందాం.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. పాటంటే కేవలం పదాలు స్వరాలు కాదు, మనసును తాకే ఒక అనుభూతి. ఆ అనుభూతిని స్వరాల సోయగంతో మీ ముందుకు తీసుకువచ్చే కార్యక్రమం భావలహరి. మనసును పలకరించే మధుర గీతాలతో మీకోసం భావలహరి సిద్ధంగా ఉంది. భావలహరి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రేమ పావురాలు చిత్రం కోసం. చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన రాజశ్రీ గీతం. స్వరకల్పన రామలక్ష్మణ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
3: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
2: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
3: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
2: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622393.
4: మీరు వింటున్నారు మీ అభిమాన మార్కాపురం 101.5 ఎఫ్ఎం. జ్ఞాపకాల తలుపులు తట్టే పాటలు కొన్ని, మనసుకు ఊరటనిచ్చే పాటలు కొన్ని, ప్రేమను పలికించే పాటలు కొన్ని, ఇవన్నీ కలగలిపిన మధుర సంగీత ప్రయాణమే భావలహరి. ఇప్పుడు విందాం నిన్నే పెళ్లాడతా చిత్రం కోసం రాజేష్ ఆలపించిన ఎటో వెళ్ళిపోయింది మనసు. ఈ పాట వినేద్దాం.

మీరు వింటూ ఆస్వాదిస్తున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు మీరు విన్న పాట స్వరాలకే కాదు భావాలకు కూడా అర్థం పట్టింది కదా. కొన్ని పాటలు ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. పాట ముగిసింది కానీ ఆ పాట పంచిన భావం ఇంకా మనసులోనే ఉంది. అలాంటి మధురమైన మరో గీతం విందాం. శ్రీవారి ముచ్చట్టు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట విందాం.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మీరు ఏ భావంలో ఉన్నా దానికి తగ్గ పాట తప్పకుండా ఉంటుంది. అందమైన, ఆనందమైన, ఆవేదనైన, ప్రేమైన, విరహమైన. ఇప్పుడు విందాం పుష్ప 2 చిత్రం నుంచి శంకర్ బాబు, కందుకూరి లక్ష్మీదాస ఆలపించిన ఈ పాట.

0: వింటున్నారు మార్కాపురం ఎఫ్ఎం 101.5. కార్యక్రమంలో ఇప్పుడు విందాం 90ml చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్, ఎంఎం మానసి పాడిన పాట.
1: Yeah,

కార్యక్రమంలో చివరిగా విందాం ఆచార్య చిత్రం కోసం హారిక నారాయణ్, సాహితీ చాగంటి పాడిన ఈ పాట విందాం.

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ నుంచి రిలే.

0: that, we are in the morning news. Have a nice day.
1: ఆకాశవాణి
2: మీరిప్పుడు చిత్తూరు

థామస్ తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన కళ్యాణ మండపాన్ని పార్లమెంటు సభ్యులు దగ్గుమండ ప్రసాదరావు ప్రారంభించారు. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సిటామ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి మాట్లాడుతూ, యువత ప్రతిభ, శక్తి, ఆలోచనలు, సమాజ అభివృద్దిలో వారి పాత్రను గుర్తించడమే అంతర్జాతీయ యువజన దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లు, ర్యాగింగ్కు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాదక ద్రవ్యాలు, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్ప మండలం దేవలంపేటలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వి థామస్ పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు అనుకోని వైద్య ఖర్చులు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని శాసనసభ్యులు తెలిపారు. అర్హులు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి ఈ సహాయాన్ని పొందవచ్చని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఇప్పటివరకు సుమారు 6 కోట్ల నుంచి 6.5 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు శాసనసభ్యులు వి థామస్ తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 47 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. నోటీసుల జారీ, డాక్యుమెంట్ల పరిశీలన, విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం తదితర ప్రక్రియలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తుల పెండింగ్ను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. చిత్తూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న నోటీసుల పంపిణీని 2 రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ వెల్లడించారు. పెండింగ్లో ఉన్న సుమారు 15,000 దరఖాస్తులను సెప్టెంబర్ 5వ తేదీలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు దొడ్డిపల్లిలోని చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన కళ్యాణ మండపాన్ని పార్లమెంటు సభ్యులు దగ్గుమండ ప్రసాదరావు, శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కలిసి ప్రారంభించారు. కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంస్థ సిబ్బంది జీతాలకు వినియోగించేలా చర్యలు చేపట్టామని పార్లమెంటు సభ్యులు తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయలతో ప్రాథమిక అభివృద్ది పనులు చేపట్టి కళ్యాణ మండపానికి పూర్వ వైభవం తీసుకురావటమే లక్ష్యమని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు ప్రజలు ఈ కళ్యాణ మండపాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ప్రతి భక్తుడు సంతృప్తిగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లేలా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఆలయ ఈవో కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రత, పరిశుభ్రత, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లపై చర్చించారు. మీరింతవరకు ఆగస్టు నెల చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి చిత్తూరు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393 STD కోడ్ 0859. మరి హలో ఎఫ్ఎం కార్యక్రమం

హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393 STD కోడ్ 0859. మరి హలో ఎఫ్ఎం కార్యక్రమం

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి.
1: రాయవారం నుంచి మాట్లాడుతుందమ్మా. నా పేరు శ్రీనివాసులు.
0: ఓకే శ్రీనివాసులు గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: పాతాళ భైరవిలో మంచి పాట ఒకటి వినిపించండి మేడం.
0: పాతాళ భైరవి ఓల్డ్ ఓల్డ్ మూవీస్ ఇష్టం.

0: బాగా
1: ఇష్టం నాకు.
0: అవునా?
1: ఓన్లీ ఇష్టం.
0: మరి అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటారా? ఓన్లీ పాటలేనా?
1: పాటలే, కార్యక్రమం.
0: మంచి కార్యక్రమాలు వస్తున్నాయి, మార్నింగ్ వినండి. ఉదయం పూట, ఉదయం పూట ట్యూన్ చేసుకోండి. మీ పని మీరు చేసుకుంటూ రేడియో వినేయచ్చు. అన్ని కార్యక్రమాలు ఆస్వాదించాలి కదా మరి.
1: నా పని చేస్తా, కార్యక్రమం
0: వినొచ్చు కదా. రేడియో అయితే మనకి ఏ అంతరాయం ఉండదు కదా. ఓకే ఓకే. శ్రీనివాసులు గారు, కలవరమాయ మదిలో ఆ పాట వచ్చేస్తుంది, విందాం మరి.
1: మంచి పాట ఒకటి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: గదిలో.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: హలో.
5: హలో, నమస్తే అండి.
4: నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. మేడం
5: పోలయ్య గారు చెప్పండి, చిత్రం నుంచి పాట వినాలి.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు బాలాజీ మేడం.
0: బాలాజీ గారు ఎక్కడి నుంచి అండి?
1: నేను మహమ్నగర్ నుంచి కాల్ చేస్తున్నా మేడం.
0: ఓకే, చెప్పండి. వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నేను ఇది కూలన్న మేడం, ఆర్ నారాయణ మూర్తి.
0: కూలన్న?
1: కూలన్న
0: ఎప్పటిదండి ఆ మూవీ? ఎప్పటిది? కూలీ నెంబర్ వన్ ఉంది కానీ కూలన్న లేదు మన దగ్గర. ఇంకేదైనా చెప్పండి.
1: లేదా మేడం?
0: మంచి పాట వినిపించమంటారా?
1: లే, ఇది అనుబంధం ఉందా మేడం? నాగేశ్వరరావుది.
0: ఓకే, అందులో
1: ప్రతిదీ రావాలా అనే సాంగ్ ఉంది మేడం.
0: ఓకే, విందాం. మరి పాట వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ.
1: హలో హలో మేడం, ఒక రిక్వెస్ట్ మేడం.
0: చెప్పండి.
1: నేను 8 నెలల నుంచి కాల్ చేస్తున్నా మేడం, అసలు కలవట్లేదు.
0: ఇవాళ చాలా రోజుల తర్వాత కాల్ కలిసిందా?
1: ట్రై చేస్తూనే ఉన్నా కానీ కలవట్లేదు. ఇవాళ కలిసింది లక్కల.
0: అయితే చాలా హ్యాపీ.
1: 8 నెలలు అవుతుంది మేడం.
0: ఓకే, అందరూ వింటుంటారా మీ ఇంట్లో?
1: మీ పేరు మేడం?
0: రేడియో మీరు అందరూ వింటుంటారండి?
1: హలో,
0: రేడియో అందరూ వింటుంటారా మీ ఇంట్లో?
1: లే మేడం, నేను ఒక్కటే వింటా.
0: మీరు ఒక్కలే? ఫోన్లో వింటారు?
1: ఫోన్లో వింటా. నేను లేడీస్ టైలర్ పని చేసుకుంటా, లేడీస్ పని చేస్తుంటా నేను.
0: ఓకే, టైలరింగ్
1: పని? టైలరింగ్, లేడీస్ టైలర్.
0: ఓకే అండి.
1: ఇంట్లోనే చేస్తా మేడం వర్క్.
0: పాట చేస్తుందండి. థ్యాంక్ యూ.
1: సరే.

0: హలో,
1: హలో, గుడ్
0: నమస్తే
1: మార్నింగ్
0: అండి.
1: మేడం.
0: గుడ్ మార్నింగ్. మీ పేరు?
1: రామకుమారి అండి.
0: ఓకే,
1: కపురం.
0: రామకుమారి గారు వింటూ ఉన్నారా మార్కాపూర్ ఎఫ్ఎం?
1: వింటూ ఉన్నారండి.
0: ఓకే, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సీతాకోక చిలుకలో మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా అనే పాట ఉంది కదా మేడం.
0: ఓకే, ఎంచి పెట్టుకున్నారు.
1: ఏంటి మేడం?
0: ఏ పాట అడగాలో ఆలోచించి రెడీ చేసి పెట్టుకున్నారు.
1: అవును మేడం.
0: ఆ పాట ఇష్టమైన పాట?
1: బాగుంటాయి మేడం.
0: చాలా బాగుంటాయి అండి పాటలు.
1: మేడం, ఈరోజు మనసులోని మనసు వచ్చింది కదా, అది మొత్తం కంటిన్యూగా వినడానికి లేదా మేడం?
0: అది ఎవ్రీ వీక్ ఎపిసోడ్స్ వస్తాయండి, రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మనకు బాగుంటుంది. బుక్ రీడింగ్ అది.
1: ఎక్కడ 15 మినిట్స్ కూడా లేదు మేడం, ఎప్పుడైపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుంది. అది ఏదన్నా తర్వాత ఇది మొత్తం అయిపోయినాక కంటిన్యూగా వినే అవకాశం ఏమన్నా ఉంటుందేమో చూడండి మేడం.
0: తప్పకుండా అండి,
1: ఇది
0: తెలియచేస్తాం.
1: వరకు నా చిన్నప్పుడు మా నాన్నగారు రేడియో వినేవారు, ఆ టైంలో మూవీస్ వేసేవాళ్ళు మేడం.
0: అవునవును, ఎవ్రీ సండే 3 o'clock వచ్చేది, 11 మార్నింగ్, 11 కూడా వచ్చేవి.
1: మూవీ మొత్తం రిలీజ్ చేస్తారనమాట.
0: అవునవును,
1: చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అలానే ఈ నావెల్ వరకు ఏమన్నా అంటే, నావెల్ ఆల్రెడీ చదివాను, అయినా కూడా వింటూ ఉంటే చాలా బాగుంది.
0: అవునండి.
1: అది ఏమన్నా మొత్తం
0: అంటే సినిమాలు 1 hour లో వినిపించేవాళ్ళు శబ్ద చిత్రాలు గతంలో. అలాగా తప్పకుండా అండి, మీకు ఎవ్రీ సండే కొంచెం ఫాలో అయితే మీకు బాగుంటుంది. ఇది చాలా పెద్ద ఎపిసోడ్ కదా, తప్పకుండా తెలియజేస్తాం రామకుమారి గారు.
1: థ్యాంక్ యూ
0: థ్యాంక్ యూ
1: అండి.
0: అండి. మిన్నెట్టి సూర్యుడు పాట వచ్చేస్తుంది, సూపర్ సాంగ్, థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి. శ్రీనివాస్ గారా?
1: అవునండి,
0: ఓకే, చెప్పండి శ్రీనివాస్ గారు, ఏ పాట కావాలనుకుంటున్నారు ఇవాళ?
1: అగ్నిపరీక్ష పాత మూవీ అండి అది.
0: అగ్ని పరీక్ష.
1: అవునండి, కొన్నప్పుడే నిండుగా ఉంటుందండి ఆ పాట కావాలి.
0: చూసారా ఆ మూవీ?
1: లేదండి, అంటే పాట వింటుందండి, బాగుంటుంది పాట.
0: అగ్ని పర్వతం ఉంది కానీ అగ్ని పరీక్ష మీరు అడిగేది.
1: అవునండి, గంటపల్ గారు పాడతారండి పాట అది.
0: ప్రజెంట్ అయితే దొరకట్లేదు, ఇంకోటి అడుగుతారా?
1: అగ్నిపర్వతంలో పాట ఏదైనా ఒక పాట వేయండి.
0: అగ్ని పర్వతం నుంచి వినిపించమంటారా?
1: అవునండి.
0: రెగ్యులర్గా మరి ఓన్లీ దీనికే కాకుండా ప్రోగ్రామ్స్ కూడా వింటూ ఉండండి.
1: అలాగేండి, ఓకే, వింటూ ఉంటానండి, అవకాశం ఉన్నప్పుడు వింటూ ఉంటాను.
0: అదే అదండి, అంటే మీరు రెగ్యులర్గా హలో ఎఫ్ఎం కాల్ చేస్తుంటారు కదా, అన్ని కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి. సరే, ఈ గాలిలో అనే పాట వచ్చేస్తుందండి.
1: ఓకే, ధన్యవాదాలు అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు బాబు మేడం.
0: బాబు గారు అనుకున్నాను, అవునా కదా అని అడిగాము. ఓకే బాబు గారు, చెప్పండి.
1: మేడం బాగున్నారా? మేడం
0: బాగున్నామండి, చెప్పండి. వాళ్ళ ఏ
1: మేడం
0: పనులు?
1: శోభన బాబు నుంచి ఇద్దరు దొంగల నవ్వు
0: అవునా?
1: మాట్లాడారు.
0: ఇద్దరు దొంగలు.
1: మేడం ఏదేమో బావలూరు పాటలు బాగా సూపర్ వేశారు మేడం.
0: అవునా?
1: బాగున్నాయి మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: మేడం మన పోలయ్య, తర్వాత చిన్నప్ప, సాల్మాన్, మనమడు మనమరాలు, ఇగులు, కిరణ్, లెమ్ము, సమి,
0: ఓకే అండి,
1: ఇవనమ్మా మా ఇంటి.
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి. పాట వచ్చేస్తుంది, విందాం.

0: హలో,
1: హలో మేడం గారు, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. అశోక్ గారు,
1: మేడం
0: శుభోదయం. చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు? ఇవాళ ఏం విన్నారు?
1: మేడం ఈరోజు ఏం లేదు మేడం, ఓన్లీ అలాగే ఫోన్ నుంచి స్టార్ట్ చేస్తాను.
0: అవునా? ఓకే, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సమాచారం నుంచి స్టార్ట్ చేస్తాను.
0: ఓకే, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం అశోక్ మూవీలో ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలు ఎన్నో ఆపచ్చు.
0: ఓ, మీ పేరు గల మూవీనా? ఓకే అశోక్ గారు, ఓ చిన్న నవ్వా? అవును కదా, ఒక నవ్వుతో యుద్ధాలు ఆపేయచ్చు. ఓకే, నిజంగానే శత్రుత్వం కంటే మిత్రత్వం ఎప్పుడైనా కూడా మంచిది కదా. ఓకే, మంచి పాట అండి, విందామా మరి.
1: శత్రువులను కూడా మిత్రులు చేయాలంటే
0: ఒక చిన్న చిరునవ్వు చాలు.
1: అవును మేడం.
0: ఓకే
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: విందామండి పాట. థ్యాంక్ యూ.

క్షమించాలి. బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం.

0: ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో చిన్నారులకు ధ్యానం ఆవశ్యకత గురించి కేతి రామాంజనేయులు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి ఎస్ స్వప్న, అనంతరం కొనకలమిట్ల మండల మర్రిపాలెం జెడ్పీహెచ్ స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం చిన్నారులకు ధ్యానం ఆవశ్యకత ఈ అంశం గురించి కేతి రామాంజనేయులు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి ఎస్ స్వప్న,

0: బాల్యం నాలుగు గోడల మధ్య సెల్ ఫోన్లకు బందీగా మారుతుంది. సోషల్ మీడియా వినియోగం పెచ్చుమీరుతోంది. ఒత్తిడిమయ పరిస్థితుల్లో ఆటలకు దూరమై పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీని నుంచి బయటపడేందుకు మానసిక దృఢత్వం కోసం ధ్యాన సాధన సహాయపడుతుంది అంటున్నారు ధ్యాన కేంద్ర గురువు మాస్టర్ శ్రీ కేతి రామాంజనేయులు గారు. వారిని అడిగి ధ్యానం గురించి, ధ్యానం పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే వివరాలను తెలుసుకుందాం. నమస్కారం సార్.
1: నమస్తే మేడం.
0: అసలు ధ్యానం అంటే ఏమిటండి?
1: ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంటే మనతో మనం ఉండటం. ధ్యానం చేయటం వల్ల మరి మన యొక్క శరీరం యొక్క శక్తి పెరుగుతూ ఉంటది. ముఖ్యంగా పిల్లలు ధ్యానం చేస్తే వాళ్ళకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళకు మంచి క్రమశిక్షణ వస్తుంది.
0: అసలు ధ్యానం అంటే ఏమిటి?
1: ధ్యానం అంటే కేవలం మన శ్వాసను మనం గమనించటం, మనకు సహజంగా జరిగేటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి శ్వాసను గమనించటం, అంటే ఎరుకతో ఉండటం.
0: పిల్లలు ధ్యానం ఎందుకు చేయాలి?
1: పిల్లలు ధ్యానం చేయడం వలన వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతూ ఉంటది, ఒక మంచి క్రమశిక్షణతో ఉంటారు. మరి పిల్లలు ఇప్పుడున్న సమాజంలో మరి చిన్న పిల్లల నుంచే మొబైల్ పట్టుకోవడము, మొబైల్లకు కనెక్ట్ అయిపోతున్నారు వాళ్ళు. మరి ఎప్పుడైతే అంటే శ్వాసను గమనించటం వల్ల వాళ్ళు పిల్లలు మొబైల్ పట్టుకుంటే వాళ్ళు ఏమేంటో రకరకాలు సోషల్ మీడియాలో రకరకాలు చూసుకోవడము, గేమ్స్ ఆడటము ఇట్లాంటివి చూసుకుంటుంటారు. అవి చూసుకునే బదులు అంటే ఇట్లాంటి ఆధ్యాత్మిక విషయాలు ఏమన్నా వింటూ ఉంటే వాళ్ళలో జీవితంలో మార్పు వస్తుంది. పిల్లలు ఎప్పుడైతే ఈ ధ్యానం చేయటం వల్ల మరి వాళ్లకు మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం శ్వాసను గమనించటం వల్ల మధ్య మధ్యలో ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు కట్ చేసి తిరిగి శ్వాసను గమనించటం వల్ల మనసు శూన్యమవుతుంది. ఆ శూన్యమైన మనసు ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో అప్పుడు మన బ్రహ్మరంధ్రం ద్వారా అపారమైన విశ్వశక్తి మనలోకి వస్తుంది. ఆ విశ్వశక్తి రావడం వల్ల వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, ఎంతో శక్తిని పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ధ్యానం చేస్తున్నారనుకోండి, ధ్యానం మామూలుగా నిద్రపోతున్నప్పుడు శక్తి తీసుకుంటారు, కానీ అది ఎరుకలేని నిద్ర. ధ్యానం అంటే ఎరుకతో నిద్ర. కాబట్టి ఎప్పుడైతే ఈ ధ్యానం చేయటం వల్ల వాళ్ళు శ్వాసను గమనించటం, మధ్యలో ఆలోచనలు వస్తే ఆలోచనలు కట్ చేస్తూ తిరిగి శ్వాసను గమనించటం వల్ల వాళ్ళల్లోకి ఎంతో శక్తి, విశ్వశక్తి, ఆ ప్రాణశక్తి అనేది పొందుతారు. ఆ పొందటం వల్ల ఎంతో యాక్టివ్ గా ఉంటుంది, వాళ్లకు జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటది, చదివిన బాగా గుర్తుంటాయి, ఎగ్జామ్స్ వచ్చినా కూడా పిల్లలకి ఆ భయం లేకుండా పోతుంది. కాబట్టి పిల్లలకి ఎన్నో లాభాలు ఈ ధ్యానం చేయటం వల్ల.
0: పిల్లలు ఏ వయసు నుంచి ధ్యానం మొదలు పెట్టచ్చు అంటారు?
1: పిల్లలు 5 సంవత్సరాల నుంచే, అంటే 5 సంవత్సరాలకు ముందు వాళ్ళకి కూర్చోలేరు, అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళు 5 సంవత్సరాలు అప్పటి నుంచి అంటే మనం చెప్పింది కొంచెం వాళ్ళు అర్థం చేసుకోగలరు, కూర్చోబెడితే కూర్చోగలరు. కాబట్టి మరి హాయిగా కూర్చోండి, మీ శ్వాసను మీరు గమనించండి అంటే వాళ్ళు కూర్చుంటారు. 5 సంవత్సరాల దగ్గర నుంచి పిల్లలకి మొదలు పెట్టాలి కంపల్సరీగా. పిల్లలకి
0: చదువుపై ఏకాగ్రత శ్రద్ధ పెట్టలేని పిల్లలకి ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది అంటారు?
1: ఎప్పుడైతే మన సహజ శ్వాస మీద మనము ధ్యాస పెడతామో ఇది కూడా ఒక సాధన. ఈ సాధన చేయటం వల్ల, ఈ ధ్యానం అనే సాధన మన సహజమైన శ్వాసను గమనించటం వల్ల ఎంత ఏకాగ్రతతో మనము సాధన చేయగలుగుతామో అప్పుడు వాళ్ళకి చదువు మీద కూడా ఆ యొక్క దృష్టి పెట్టగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేసేటప్పుడు మన మనసును అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు కట్ చేస్తూ తిరిగి శ్వాసను గమనించినప్పుడు ఎలాగైతే మన మనసును శూన్యం చేసుకుంటామో అప్పుడు నో థాట్స్ ఆ స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, చదివింది బాగా గుర్తుంటది. ఎందుకంటే మనసు ఎంటీ కాబట్టి వాళ్ళు ఎంతో తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. కాబట్టి జ్ఞాపక శక్తి బాగా ఏర్పడుతుంది.
0: ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద దృష్టి ఉంచమని చెప్తారు కదా, అది ఎందుకు, ఎలాగా?
1: శ్వాస మీద ధ్యాస కేవలం శ్వాసే ఎందుకు గమనించాలి అంటే ఈ జీవుడికి శ్వాసే ఆధారం. కాబట్టి మరి మనలో ఈ శ్వాసకు మనసుకు లింక్ ఉంది. మనసును కంట్రోల్ చేసుకోవాలంటే మన శ్వాసను గమనిస్తే మన మనసు కంట్రోల్ అవుతుంది. కాబట్టి మరి ధ్యానంలో శ్వాసనే గమనించమని ఎంతో మంది పెద్దవాళ్ళందరూ చెప్తా ఉంటారు. కాబట్టి శ్వాసను గమనిస్తే మనసుకు శ్వాసకు లింక్ ఉంది అన్నమాట. కాబట్టి మన శ్వాసను కంపల్సరీగా గమనించాలి. శ్వాసను గమనించి మనసు ప్రశాంతంగా ఉంటది. ఫస్ట్
0: ధ్యానం పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు ఏ విధంగా సహాయపడుతుంది?
1: ఎప్పుడైతే మనము ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రము సాధన చేయటం ద్వారా, అంటే ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని నిమిషాలు ఈ సాధన

0: చేయడం ద్వారా మరి మన మనసు అనేది ఎంటీ అవుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఒకనొక స్థితిలో ఎప్పుడైతే మనసు ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుందో ఆ ప్రాణశక్తి అనేది అపారంగా మన మన తలపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణశక్తి తీసుకుంటుంది మన శరీరం. ఆ ప్రాణశక్తి ద్వారా మరి మన శరీరంలో ఉండేటువంటి 272,000 నాడి మండలం అంతా కూడా శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఆ శుద్ధి జరగడం వల్ల మనలో ఏదైనా తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఎటువంటి జబ్బులున్నా కూడా నయం చేసుకోవచ్చు. అంటే మన సాధనపై ఆధారపడి ఉంటుంది ఇదంతా కూడా. మనము కొద్దిగా ధ్యానం చేసి నాకు ఇది క్లియర్ కాలేదంటే ఆ ధ్యానం సరిపోలేదు. ఎంత ప్రాబ్లం ఉందో అంతకు మించి గంటలు గంటలు మనం శ్వాసను గమనించడం ద్వారా మనకు ఎటువంటి అనారోగ్యాలున్నా కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. కాబట్టి మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు ధ్యానం ద్వారా. శారీరక దృఢత్వం వస్తుంది, మానసిక దృఢత్వం వస్తుంది ధ్యానం చేయడం వల్ల.
1: పిల్లలు మొదటిసారిగా ధ్యానాన్ని ప్రారంభించేటప్పుడు ఎలా వాళ్ళకి ఎలా ప్రాక్టీస్ చేపిస్తే బాగుంటుందంటారు?
0: పిల్లలు చిన్న వయసులో, ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల పిల్లలకి వాళ్లకు ధ్యానంలో కూర్చోబెట్టాలంటే, ఇప్పుడు స్కూల్కి వెళ్లాలంటే పిల్లలకి చాక్లెట్ ఇచ్చి పిల్లల్ని స్కూల్ పంపిస్తాం. అదే విధంగా వాళ్ళను హాయిగా కూర్చోనన్నా మరి కొద్దిసేపు ధ్యానం చేద్దాం అని, ధ్యానం అంటే తెలియదు వాళ్ళకి, ఎలా చేయాలో చెప్తాం కానీ వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోబెడితే మళ్ళీ ఒక 10 సెకండ్లకి వెంటనే కళ్ళు తెరుస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక మ్యూజిక్ పెట్టి, మంచి మ్యూజిక్ పెట్టి వినిపిస్తూ మనము ఒక 2 నిమిషాలు వాళ్ళ ముందు ఇలా కూర్చోవాలన్నా, హాయిగా కింద కూర్చొని బాసిపాటలు వేసుకొని చేతి వేలు వేళ్లలో వేలు పెట్టుకొని కళ్ళు 2 మూసుకొని నీలో సహజంగా జరిగేటువంటి ఆ లోపలికి వెళ్లే శ్వాస, బయటకు వచ్చే శ్వాస, దాన్ని కూర్చోనన్నా నీకు ఒక మంచి మ్యూజిక్ వినిపిస్తా మరి అలా కూర్చోబెడితే వాళ్ళు మ్యూజిక్ వల్ల ఆటోమేటిక్ గా ధ్యానంలో కూర్చుంటారు. అంటే కొంచెం అల్లరి చేసి పిల్లలైనా లేదంటే కళ్ళు తెరిచే పిల్లలైనా కూడా, అంటే కళ్ళు తెరవట్లేదంటే వాళ్ళ మనసు సహకరించడం లేదు అక్కడ. కాబట్టి వాళ్ళకి ఆ మ్యూజిక్ పెట్టి వినిపించినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కూర్చుంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఆ ధ్యానంలో వాళ్ళు మనం 5 నిమిషాలు అనుకునేది 10 నిమిషాలైనా కూర్చుంటారు, హాఫ్ అన్ అవర్ అయినా కూర్చుంటారు, గంట సేపు అట్లనైనా కూర్చుంటారు. అంటే ఆ స్టార్టింగ్ లో జరిగే ప్రాసెస్ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు వాళ్ళకు, ఆ చిన్న పిల్లలకు అంత అవేర్నెస్ ఉండదు, ఎరుక ఉండదు, నిద్రలోకైనా వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళకు రకరకాల విజన్స్ కూడా కనిపించవచ్చు, కలర్స్ కనిపిస్తాయి ధ్యానం ద్వారా. ఆ ధ్యానంలో, ధ్యాన స్థితిలో మరి ఎవరో వచ్చి పక్కన కూర్చున్నట్టుగా, ఎవరో వచ్చి ఏదో చెప్తున్నట్టుగా, ఇవన్నీ విజన్స్ వస్తూ ఉంటాయి ధ్యానంలో. కాబట్టి
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: ఈవేళ పార్టీ కావాలంటే
5: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
4: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
5: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
4: RBI అంటుంది మీ పిన్, ఓటీపీ, CVV లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు?
5: వినలేదా? నో షేరింగ్.
4: RBI అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: అక్కడ వాళ్లకు ఎరుక అనేది, పెద్దవాళ్లకు ఉన్నంత ఎరుక ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎంతకాడికి కనిపిస్తే చూడడం తప్ప వాళ్ళకి ఎలా అడగాలో తెలియదు, వాళ్ళకు లోపల విజన్స్ ఎలా వెళ్లాలో తెలియదు. కాబట్టి ధ్యానంలో మరి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.
1: ధ్యానంలో కూర్చోవడానికి సరైన పొజిషన్ అంటూ ఏమన్నా ఉంటుందా? ఇలా కూర్చోవాలి, ఇలాగే కూర్చొని చెయ్యాలి, అలాంటి పద్ధతులు ఏమన్నా ఉన్నాయా?
0: కరెక్ట్ మేడం, ధ్యానంలో కూర్చోవాలంటే ఫస్ట్ మన శరీరం మీద మనకు ధ్యాస ఉండకూడదు. అందుకే స్థిర సుఖ ఆసనం అన్నారు. అంటే మన శరీరానికి మనకు ఎట్లా ఎలాగైతే కంఫర్ట్ గా ఉంటుందో ఆ విధంగా కూర్చోవాలి. కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, హాయిగా మనము మన ఇంట్లో చీకటి గదిని చేసుకుని లైట్ ఆపుకొని చీకటి గది చేసుకుని ఏదైనా రెండు అగరబత్తీలు ముట్టించుకొని, అగరబత్తీలు అంటే ఆ స్మెల్ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఏ శబ్దము లేకుండా ప్రశాంతంగా అలా మన నిజ జీవితంలో అలా రెగ్యులర్ గా ధ్యానం చేయాలి. చేసినప్పుడు మన మనసు అనేది ఆటోమేటిక్ గా మనం ఎంత సాధన చేస్తే అంత తొందరగా శూన్యమైపోయింది.

0: మన మనసు అనేది.
1: స్టార్టింగ్ లో పిల్లలకి ధ్యానం మీద అంత బాగా కూర్చోలేరు కదా, త్వరగా ఎక్కువసేపు కూర్చొని చేయడం అనేది అలాంటివి ఉండకపోవచ్చు.
0: ధ్యానంలో మేడం చిన్న పిల్లలు ఒక్కొక్కళ్ళను కూర్చోబెట్టుకునే కంటే, ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు ఒక కుటుంబంలో, తల్లిదండ్రులు కూర్చున్నారంటే తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా ఆటోమేటిక్ గా కూర్చుంటారు వాళ్ళని చూసి. అప్పుడు ఎవరన్నా వచ్చి అడిగి చెప్పినా కూడా ధ్యానం ఎలా చేయాలంటే ఇలా కూర్చోవాలని సహజంగా చూస్తూ ఉంటాం మనం. అట్లా మరి ఒక కుటుంబంలో ముందు ముఖ్యంగా తల్లిదండ్రులు ధ్యానం ప్రతి ఒక్కరు చేయాలి, వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా కూర్చోబెట్టుకుని ధ్యానం చేయాలి. మరి స్కూల్స్ లో కూడా పిల్లలకి ధ్యానం చేపిస్తే ఇంకా బాగుంటది. అంటే ఎంత ఎక్కువ మందితో ధ్యానం చేస్తే అంత ఒక ఆరా క్రియేట్ అవుతుంది అనమాట.
1: వాళ్ళకి నలుగురిని చూసినప్పుడు వాళ్ళకి చేయాలని అనిపిస్తుంది,
0: నేను చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళ ఒక 10 మంది కూర్చొని ధ్యానం చేసినారంటే ఆ 10 మందిలో ఎవరో ఒకళ్ళకి కంపల్సరీగా వాళ్లకు ఆ విజన్స్ అనేది చూస్తారు, కొన్ని మిరాకిల్స్ చూస్తారు. అవి వాళ్ళతో చెప్పించినప్పుడు మరి వాళ్ళకు వస్తున్నాయి కదా, నాకెందుకు రావు, నేను కూడా అట్లా ధ్యానం చేయాలి, నా శ్వాసను గమనించాలి, అంటే నేను సరిగా చేస్తున్నానా లేదా అనేది వాళ్ళకు కలిగినప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా ఇంకా బాగా సాధన చేయాలి అనుకుంటారు.
1: చూసారుగా చిన్నారులు, ధ్యానం అంటే కష్టమైన విషయం కాదు. రోజులో కొన్ని నిమిషాలు మన మనసుకు ఇచ్చే అందమైన బహుమతి. చదువులో ఏకాగ్రత కోసం, కోపాన్ని తగ్గించుకోవడానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానాన్ని ఓ మంచి అలవాటుగా చేసుకుందామా?

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
3: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
2: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
3: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
2: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, కొనకనమిట్ల మండలం మర్రిపాలెం ZPH స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం.
5: ఈనాటి బాలానందం కార్యక్రమంలో భాగంగా కొనకనమిట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ముందుగా 10వ తరగతి విద్యార్థిని కే సాయిప్రియ కథానిక మీకు వినిపిస్తుంది, విందామా.
6: తల్లి కష్టం, కొడుకు ఆనందం. అనగనగా ఒక ఊరు, ఊరి పేరు రామాపురం. ఆ గ్రామం చాలా చిన్నది. ఆ గ్రామంలో సాయిలు అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం. వాళ్ళింట్లో అమ్మ, నాన్న, సాయిలు ఉండేవారు. సాయిలు వాళ్ళ నాన్న ఎప్పుడు తాగుతూనే ఉండేవాడు. సాయిలు వాళ్ళ అమ్మగారు చిన్న దుకాణం పెట్టారు. ఆ దుకాణంలో వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడుపుతుంది. ఆమె సంపాదించిన దానిలో ఇల్లు గడవడానికి, ఆమె భర్త మద్యానికి సరిపోతాయి. ఆమె సాయిని గొప్ప చదువులు చదివించాలని కోరుకునేది. అందుకు ఆమె అప్పుడప్పుడు డబ్బు దాచుకొని చదివించాలనుకున్నా ఆ డబ్బు ఆమె భర్త ఉండనిచ్చేవాడు కాదు, తాగడానికి తీసుకువెళ్లేవాడు. అయినా ఆమె పట్టుదల ఏమాత్రం తగ్గలేదు. ఎలాగైనా చదివియాలని కొంత డబ్బును జమ చేసింది. ఆ తల్లి కోరుకున్నట్టే సాయిలు బాగా చదువుతూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచాయి. సాయిలు పెద్దయ్యాడు. సాయిలుకి ఉద్యోగం కూడా వచ్చింది. IPSలో టాప్ పొజిషన్లో పాస్ అయ్యాడు. పట్నంలో గొప్ప చదువులు చదివించాలని కోరుకున్నట్టే బాగా చదివించింది. సాయిలు పెద్దయ్యాక ఎలా ఉంటాడో అనుకుంది ఆ తల్లి. సాయిలు బయలుదేరాడు, ఇంటికి వచ్చాడు. తల్లి సాయిల్ని చూసి ఆనంద బాష్పాలతో ఇంటి లోపలికి ఆహ్వానించింది ఆ తల్లి. సాయిలు నాన్నెక్కడా అని అడిగాడు. పొద్దున చిల్లర తీసుకొని రాత్రి 9 అయినా ఇంకా ఇంటికి రాలేదు అన్నది సాయిలు తల్లి. సాయిలు ఆ చుట్టుపక్కలే పోస్టింగ్ వేయించుకున్నాడు. వాళ్ళ నాన్న కోసం వెతుకుతూ పోయాడు. వాళ్ళ నాన్న సారాయి దుకాణంలో ఉన్నాడు. వాళ్ళ నాన్నని తీసుకొని స్టేషన్కి వెళ్ళాడు. వాళ్ళ నాన్నని కటకటాల్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఆయనని తన కొడుకు ఎలా ఉంటాడో తెలియదు, అందుకేనేమో కన్న కొడుకుని ఎవర్రా నువ్వు, నన్నెందుకు జైల్లో వేశావు అన్నాడు. నేను ఒక తాగుబోతు కొడుకుని అన్నాడు సాయిలు. నువ్వు నీ భార్యని చాలా ఇబ్బంది పెడుతున్నావని నాకు తెలిసింది. ఒక తాగుబోతు కొడుకువి పోలీస్ ఎలా అయ్యావన్నాడు ఆ తండ్రి. నాకు ఒక పిచ్చి తల్లి ఉంది, ఆమె కష్టపడి నన్ను చదివించింది, IAS చేపించింది, తండ్రిని ఒక తల్లిలాగా పెంచింది. ఆ తండ్రి కంటతడి పెడుతూ నువ్వు సాయిలువి కదా అన్నాడు. సాయిలు అవును నేను సాయిలుని అన్నాడు. నన్ను క్షమించరా అన్నాడు ఆ తండ్రి. క్షమాపణలు అడగవలసింది నన్ను కాదు, మా అమ్మని, ఆ పిచ్చి తల్లిని అడుగు అన్నాడు. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా కుంగిపోయింది. ఆ బాధ ఎన్నటికీ తీరనిది అన్నాడు సాయిలు. నన్ను మీ అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళు అని అడిగాడు తండ్రి. సాయిలు ఆ తండ్రిని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ తల్లి కాళ్ళ మీద పడి ఏడుస్తూ నేను మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను అన్నాడు. ఆమె అది చూసి చాలా సంతోషించింది. అప్పటి నుంచి అతను తాగడం మానేశాడు. పనికి పోతూ ఇల్లు గడుపుతున్నాడు. సాయిలుకి ఉద్యోగం వల్ల 2 సంవత్సరాలకి ఒక మంచి ఇల్లు కట్టించాడు. ఆ తరువాత నుండి ఆ చిన్న కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు.
5: తల్లి కష్టం, కొడుకు ఆనందం. 10వ తరగతి విద్యార్థిని కె సాయిప్రియ చెప్పింది విన్నారుగా. జేజేలు పలుకుదాం. ఇప్పుడు లక్ష్మీ తిరుపతమ్మ 10వ తరగతి విద్యార్థిని హిందీ రైమ్స్ వినిపిస్తారు, విందామా?
7: ఐసీ బాణి బోలియే మన్ కా ఆపా కోయి అపనా తన్ శీతల్ కరై ఔరన్ కో సుఖ్ హోయి కస్తూరి కుండలి బసై మృగుడుండే బన్ మాహి ఐసే గటి గటి రామ్ హై దునియా దేకై నాహి జబ్ మైతా తబ్ హరి నహి అబ్ హరి హై మై నాహి సబ్ అంధియారా మిటి గయా జబ్ దీపక్ దేక్యా మాహి సుఖియా సబ్ సంసార్ హై కాయే అరు సోవై దుఖియా దాస్ కబీర్ హై జాగై అరు రోవై బిరహ్ భువంగం తన్ బసై మంత్రినా లగై కోయి రామ్ వియోగినా జివై జివైతో బౌరా హోయి నిందక్ నేడా సాకియే అంగాని కుడి బదాయి బిన్ సబన్ పానీ బినా నిర్మల్ కరై సుబాయి పోతి పడి పడి జగ్మువా పండిత్ భయానా కోయి ఐకే అషీర్ పివుక పడైసు పండిత్ హోయ్.
5: లక్ష్మీ తిరుపతమ్మ 10th క్లాస్ విద్యార్థిని చెప్పింది. హిందీ రయం విన్నాంగా, అందరం జయజయలు పలుకుదాం. ఇప్పుడు 6th క్లాస్ విద్యార్థి సిహెచ్ స్టీఫెన్ తెలుగు గేయాలు చక్కగా వినిపిస్తారు, విందామా?
8: గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమురాకెప్పుడు గడిచి బ్రోకు దీపమున్నప్పుడే దిద్దుకోవెలనిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ భావం తెలుగు బిడ్డ జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు అవకాశం ఉన్నప్పుడు పనులను చక్కగా చేసుకోవాలి. 2వ పద్యం భూమి నాది అన్న భూమి పక్కన నవ్వు దాని హీతు జాచి ధనము నవ్వు కథను భీతు జాచి కాలండు నవ్వు విశ్వదాభిరామ వినురవేమ భావం ఓ వేమ ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వాడిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది ఈ ధనం నాది అని మమకారంతో ధనం జోలికి పోని వాడిని చూసి ధనం నవ్వుతుంది యుద్ధం అంటే భయపడే పిరికి వాడిని చూసి ఎమడు నవ్వుతారు.
5: సిహెచ్ స్టీఫెన్ తెలుగు పద్యాలు భావాలు చక్కగా వినిపించారు, జేజలు చెబుదామా? తదనంతరం 10th క్లాస్ విద్యార్థినులు టీవీఎల్ సోనీ పి నందిని తెలుగు సంభాషణ కార్యక్రమం విందాము.
9: ఎల్లమ్మ అమ్మగారు అమ్మగారు. రచయిత్రి: రాయల్లమ్మ 10 రోజుల నుండి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావే?
10: ఎల్లమ్మ మా ఆయనకు యాక్సిడెంట్ అయిందటమ్మా, టిప్పర్ గుద్ది కాలి విరిగిపోయిందట.
9: రచయిత్రి: అయ్యో ఎంత కష్టం వచ్చింది, మరి నువ్వు ఆసుపత్రికి వెళ్లకుండా ఇలా వచ్చావే?
10: ఎల్లమ్మ పిల్లల పేర్లపై దాచిన డబ్బులు 10,000 వరకు ఉంటే తీసుకువెళ్దామని వచ్చానమ్మా.
9: రచయిత్రి: నీ భర్త ఎప్పుడూ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదన్నావుగా, మరి ఎందుకే అతని గురించి అంత తాపత్రయం?
10: ఎల్లమ్మ ఎంత కాదనుకున్నా అతను నాకు తాలి కట్టిన మొగుడు కదా, కష్టంలో అతన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే కదమ్మా.

0: రచయిత్రి: సరే గాని ఎల్లమ్మా, గతంలో నదిలో కొట్టుకు వచ్చిన ఒక పిల్లాడిని చేరదీశానన్నావు, ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు?
1: ఎల్లమ్మా: ఓ వాడా, సాయిల్ గురించా మీరనేది? వాడు ఇప్పుడు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా.
0: రచయిత్రి: ఎల్లమ్మా, ఇంత కష్టపడుతున్నావు కదా, ఎప్పుడూ నీకు శ్రమ అనిపించదా?
1: ఎల్లమ్మా: భలే వారమ్మా, నా కోసం నా పిల్లల కోసమేగా నేను కష్టపడేది. అయినా కష్టపడి సంపాదించి తినడంలోనే నిజమైన తృప్తి ఉంటుందంటమ్మా.
0: రచయిత్రి: మంచి విషయం చెప్పావెల్లమ్మా, అన్నీ ఉండి కూడా ఏదో లేదని ఏడ్చే మా ఉన్నోళ్ళు నిన్ను చూసి సిగ్గుపడాలి.
1: ఎల్లమ్మా: సరే అమ్మగారు, ఇక నేను వెళ్ళొస్తాను.
0: రచయిత్రి: అలాగే ఎల్లమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా.
2: 10వ తరగతి విద్యార్థినిలు టీవీఎల్ సోనీ, పి నందిని చక్కగా కథానిక వినిపించారు. వీరిద్దరికి మనం జేజేలు పలుకుదాం. ఇప్పుడు మన 10th క్లాస్ విద్యార్థిని పి మానస చక్కటి పాటను మనకు వినిపిస్తుంది, విందామా?

బాలానందం కార్యక్రమంలో మీరు ఇంతవరకు కొనకలమిట్ల మండలం మర్రిపాలెం జెడ్పీహెచ్ స్కూల్ బాలలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

ఈనాటి బాలానందం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: రాష్టపతి ద్రౌపది ముర్మును ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ కు చెందిన శిక్షణ పొందుతున్న అధికారులు గురువారం రాష్టపతి భవన్లో కలిశారు. ఈ సందర్బంగా ప్రపంచంతో భారత సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్టపతి అన్నారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. భారత విదేశీ సేవా అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాకుండా దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. విదేశాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం, దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత శిక్షణ పొందుతున్న అధికారులపై ఉందని రాష్టపతి పేర్కొన్నారు.
0: భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గార్మెంట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో

0: దేశంలోనే తొలిసారిగా అభివృద్ది చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్టపతి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్టపతి సత్కరించారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, పాప్కార్న్ ఉత్పత్తికి భారత్ దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడేదని అన్నారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యంలో గణనీయమైన భాగం ఖర్చు కావడంతో పాటు ఇతర దేశాల ఆవిష్కరణలపై ఆధారపడవలసి వచ్చేదని తెలిపారు. ఈ విత్తన అభివృద్ది దేశ వ్యవసాయ రంగంలో ఒక గొప్ప ముందడుగు అని ఉపరాష్టపతి పేర్కొంటూ,
1: Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed developed and grown right here on our mother Bharat soil, dependency begins to an end.
2: దేశవ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో ప్రసంగించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి అన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యమని అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై. యే వికసిత భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడ్నే కా అభియాన్ హై. మే హమేషా కహతా ఆయా హూ జో ఖేలే వో ఖిలే ఔర్ ఖేల్ మే ఖిల్నా సిర్ఫ్ మైదాన్ పర్ జీతనా నహీ హై. ఖేల్ మే ఖిల్నా మత్లబ్ వ్యక్తిత్వ కా ఖిల్నా.
0: దశాబ్దం క్రితం ప్రారంభమైన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25 ప్రారంభమైన యూపీఐ దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిందని వెల్లడించారు. 10 సంవత్సరాల క్రితం యూపీఐ ప్రారంభం కావటం దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యూపీఐ 11 దేశాలకు విస్తరించగా, యూపీఐ లావాదేవీల పరిమాణం గత 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17 కేవలం 1,78,00,000 లావాదేవీలు నమోదు కాగా, 2025-26 నాటికి వార్షిక లావాదేవీల సంఖ్య 24,162 కోట్లకు పైగా చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
2: రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ అభివృద్ది చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో దేశీయ సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారత్లోనే క్షిపణులను తయారు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థల సాంకేతికతని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారని, ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధృవీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలను సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలను పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
0: ఢిల్లీలో జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ సంస్థల ఉపకులపతులు, డైరెక్టర్ల సదస్సును కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో ప్రత్యేక సంభాషణలు జరపడం ద్వారా నేర్చుకునే విధంగా శిక్షణ ఉండాలని అన్నారు. వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ విద్య మరింత

0: ప్రయోజనకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో యువ విద్యార్థులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మారుతున్న కాలానికి, పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ బోధనా విధానాలను ఆధునికీకరించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: आज की परिस्थितियों के हिसाब से एग्री एजुकेशन कैसी होनी चाहिए, आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है. कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
2: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్ 43వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశ టెలికాం రంగ పరివర్తనలో సిడాట్ కీలక పాత్ర పోషించిందని, ఈ సిడాట్ సంస్థ ఆవిష్కరణలకు ఓతమిచ్చే ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందని అన్నారు. దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భారత టెలికాం రంగాన్ని ఆధునికీకరించడంలో సిడాట్ అందిస్తున్న సేవలు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ కేవలం ప్రజలను అనుసంధానించడానికే పరిమితం కాదని, ప్రజలు విశ్వసించే సురక్షితమైన ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిరంతర సేవలు అందించగల టెలికాం నెట్వర్క్ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
0: దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో అధిక భాగాన్ని నిర్వహిస్తున్న సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలను గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన అన్ని రైల్వే మార్గాలను 4 లైన్లుగా మార్చే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి మార్గాలు ఈ జాబితాలో ఉన్నాయని వివరించారు. ఈ 7 మార్గాలు మొత్తం రైల్వే వ్యవస్థలో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉన్నప్పటికీ సుమారు 41% రైల్వే ట్రాఫిక్ ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ మార్గాలను 4 లైన్లుగా మార్చడం ద్వారా రైల్వే నెట్వర్క్ సామర్థ్యం మరింత పెరుగుతుందని, ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
2: ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం సదస్సులో కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పీఎంఎఫ్ఎంఈ పథకం లబ్దిదారులలో సుమారు 80% మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు కాగా, వారిలో 44% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 2020లో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించిందని అన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఆహార శుద్ది ప్రక్రియ కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఎంతో మంది జీవితాలను మార్చిందని, దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా విక్రయించగలుగుతున్నారని చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేస్తూ,
3: हमारी स्कीम जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपनी छोटी प्रोड्यूस को प्रोडक्ट में बदल कर उसमें वैल्यू ऐड कर कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं. पूरी तरीके से टेक्निकल हैंड होल्डिंग प्रोवाइड की जाती है, पैकेजिंग को लेकर उनकी मदद की जाती है, और आज जो हम लोगों ने MOU साइन किए हैं अबीडा के साथ, जिसके माध्यम से ग्लोबल मार्केट को कैसे
0: ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణ దేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లైన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపడుతున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
2: నేపాల్లో సంభవించిన వరదల కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ

0: త్రిశూల్ 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి గురువారం కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారని రణధీర్ జైస్వాల్ వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హే థే కైలాష్ మానసరోవర్ కి యాత్రా పే గే థే కఠమండు పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాదసా హువా హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా జో ఢిల్లీ పహుంచ చుకే హై. ఉస్కే అలావే ఆప్ 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై. 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
2: దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా చక్కెర నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.
0: దేశం అభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్తు ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో దృశ్య మాధ్యమం ద్వారా ఆయన గురువారం ప్రసంగించారు. భారతదేశ సుస్థిరాభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత అవసరమని పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ వ్యయంతో, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవిగా ఉండాలని, ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నితిన్ గడ్కరీ సూచించారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయి అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు వింటారు.

0: మీరు విన్నారు వివిధ భారతి 101.3. దిస్ ఇస్ యువర్ అజల్ కదా అండ్ మన మనం హరివిలు కార్యక్రమంలో అండ్ నేనైతే అడిగాను విజయ్ దేవరకొండ అండ్ ప్రొడ్యూసర్ స్వప్న దత్ మహానటి కన్నా ముందు ఒక చిత్రంలో కలిసి కొలాబరేట్ అయ్యారు, మరి అది ఏ చిత్రం అని చెప్పి ఎస్ చాలా ఆన్సర్స్ వచ్చేసాయి అండ్ అడిగాను కదా ఎవరు ఎవరు ఆన్సర్ పంపించింది అని చెప్పి ఎస్ ఇట్లు చాలు అసలు మేము దూసుకెళ్ళిపోతాం అని చెప్పి ఇక్కడ చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. చూద్దాం ఎవరెవరు అంటే విజయవాడ నుంచి పవన్ రైట్ ఆన్సర్ పంపించారు, ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ అండ్ ఇంకా ఓకే కనకారావు గారు పెడల్ నుంచి మహానటి అని పంపించారు ఫస్ట్, తర్వాత ఇంకో ఆప్షన్ పంపించారు. మహానటి కన్నా ముందు అని అడిగాను కదా, మరి రెండు పంపానండి, నీ ఇష్టం అమ్మా, నువ్వు రెండిట్లో ఆన్సర్ ఉంటే తీసుకో అనుకుంటున్నారా? ఓకే అండి, సో ఆన్సర్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి సీమ అండ్ ఇంకా ఇమ్రాన్ ఖాన్. నెక్స్ట్ ఎవరు అంటే మరి మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట్ నుంచి ఓకే బాగున్నారా అంటున్నారు, ఎప్పట్లానే నేను సూపర్ గా ఉన్నాను, ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటాను. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఝాన్సీ గారు ఏంటి అంటే క్వశ్చన్ ఇంకా రాస్తూ ఉన్నారనమాట, క్వశ్చన్ కి ఆన్సర్ నేను రాస్తాను మీరు అలా ట్యూన్ చేసి ఉండండి అని చెప్పి రివర్స్ లో నాకే చెప్తూ ఉన్నారు. ఎస్ త్వరగా రాసేసేయండి మీ ఆన్సర్. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం మల్కనంద గారు సండే స్పెషల్ మా నందు గారు అనమాట అంటూ ఓకే వస్తూనే మూవీ ప్రశ్న సంధించారు ఓకే ఓకే అంటూ నా ఆన్సర్ అన్నారు. అవునండి, మరి చాలా మంది అనుకుంటారు ఇప్పుడు కూడా అనుకుని ఉంటారు స్వప్న దత్ వాళ్ళ నాన్నగారు అంటే అశ్విని దత్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆవిడ ప్రొడ్యూసర్ అయ్యారు గొప్పేముంది అని చెప్పి, బట్ యు నో వాట్ స్వప్న దత్ గారు ముందు లైన్ ప్రొడ్యూసర్ గా ఆ తర్వాత ఆవిడ కూడా ఆ యూనిట్ లో అంతా వర్క్ చేసి ఆ తర్వాత ప్రొడ్యూసర్ స్థాయికి వచ్చేసారు. ఏదో వాళ్ళ ఫాదర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఏ పాత్ చూస్ చేసుకోవాలి అనేది ఈజీ అవుతుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు ప్రొడ్యూసర్ ఆర్ ఏ ఫీల్డ్ లో అయినా డైరెక్ట్ గా వాళ్ళకి సక్సెస్ అనేది రాదు. సో అలా చూసుకున్నా స్వప్న దత్ గారు ఐ థింక్ షీజ్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ లిమిటెడ్ జాబ్స్ లోనే ఉండాలి అమ్మాయిలు అని కాకుండా ఏదన్నా సాధించగలరు అని ప్రూవ్ చేశారు. అండ్ యస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే వడు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుండి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలానే నదిలో స్నానానికి వెళ్లి చాలా మంది మిస్ అవుతూ ఉన్నారు అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, సో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. సో తల్లిదండ్రులకి చెప్తే కదా వాళ్ళు తీసుకుంటారు, చెప్పకుండా వెళ్తున్నారు. సో పేరెంట్స్ కి చెప్పకుండా ఏ పని చేయకండి. నెక్స్ట్ ఎవరు అంటే హైదరాబాద్ నుంచి జిఎన్ రావు సహానా అండ్ నిర్వాణా ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు జవాబు ఏంటంటే అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే కానూరు నుంచి అంజిబాబు దివ్య ప్రణీత్ అండ్ హర్షిత రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే రమాసుందరి గారు నెల్లూరు నుంచి, అదే అనుకుంటున్నా మన నెల్లూరు వాసులు ఏమైపోయారు అని చెప్పి, బికాజ్ లాస్ట్ వీక్ అందరూ లైక్ చాలా హ్యాపీగా ఉన్నారు మా సింహపురిలో కూడా వస్తున్నాయి ప్రోగ్రామ్స్ అని చెప్పి, సో ఈసారి ఏమయ్యారా అనుకున్నా వచ్చేసింది మెసేజ్. హాయ్ అక్క ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే నా పేరు చెప్పను, నన్ను గుర్తుపట్టండి అంటూ మెసేజ్ పంపించారనమాట. అమ్మో నాకే పెద్ద ట్విస్ట్ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మధుసూదన్ రెడ్డి గారు ఓకే పాపనే పాల్యం నుంచి పంపించారు, బట్ గీత గోవిందం అంటూ పంపించారు. అయ్యో గీత గోవిందం కాదు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను బయటకు చెప్పాను కాబట్టి దట్స్ నాట్ ది ఆన్సర్ అని చెప్పి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా మెసేజెస్ వస్తున్నాయి అవన్నీ కూడా చదివి వినిపిస్తాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ.

0: scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వింటున్నారు వివిక్ భారతి FM 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ యాజల్ నంద. అండ్ ఎస్, నేనైతే అడిగాను మరి ప్రొడ్యూసర్ స్వప్న దత్ విజయ్ దేవరకొండతో పాటు కొలాబరేట్ అయ్యి మహానటి ఫిలిం కన్నా ఇంకొక చిత్రం తీశారు, అండ్ ఆ ఫిలిం ఏది అని చెప్పి. సో చూద్దాం ఇంకా ఎవరెవరు మెసేజెస్ పంపించారు. అండ్ మధుసూదన్ రెడ్డి గారు ఓకే, సారంగధర్య మ్యూజిక్ వినిపించినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవరు అంటే సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి. సూర్యకుమారి గారు మహానటి కన్నా ముందని అడిగాను కదండి, మరి ఆన్సర్ ఎస్ చూద్దాం. ఇంకొంతసేపట్లో నేనే రివీల్ చేసేస్తానండి. అండ్ అల్కనంద గారు అంటూ పోరంకి నుంచి వీరరాఘవ మరేక సైమౌనికా మీరు వస్తే చాలా బాగుంటుంది అంటున్నారు. సో థ్యాంక్ యూ, బట్ మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా ఇంకా ఇంకా బాగుంటుంది, త్వరగా ఆన్సర్ పంపించేసేయండి. అని ఇంకా ఎవరు అంటే యతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి గారు మచిలీపట్నం నుంచి. అబ్బా ఇంత చక్కగా మెసేజ్ పంపించారు, బట్ గుడ్ మార్నింగ్ అని పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. సో సెకండ్ క్వశ్చన్ కైనా అందరూ రైట్ ఆన్సర్ పంపించేస్తారు అనుకుంటున్నాను. అండ్ శుభోదయం మాలినంద బంగారు తల్లి, అబ్బా ఇంత ప్రేమగా ఎవరు పంపించారు అంటే బండారు త్రిమూర్తులు గుప్తా గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి. అండ్ ఎస్, పెళ్లి చూపులు అని పంపించారు. ఓకే, సో పెళ్లి చూపులు కాదు, నేను ఆన్సర్ చెప్పేస్తాను మరికొద్ది సేపట్లో. అండ్ బిలేటెడ్ గా రాఖీ పౌర్ణిమ అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎలాగో మీరు విషెస్ చెప్పారు కాబట్టి వింటున్న అన్నయ్యలందరికీ ఒకటే చెప్తాను, మీరు మీ చెల్లెలకి ఏం గిఫ్ట్స్ ఇచ్చారో నాకు తెలియదు కానీ, సో బయట ఉన్న ప్రతి అమ్మాయిని మీ చెల్లెలానే అంతే ప్రొటెక్టివ్ గా వాళ్ళని ఏమీ ఏడిపించకుండా వదిలేసేయండి. అదే మీరు మీ చెల్లికి ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్. 10 ఇయర్స్ ఎవరు అంటే కాసిం బాషా పులివెందుల నుంచి హ్యాపీ సండే అంటున్నారు. ఓకే అండి. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి మీకోసమైతే ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం మహానటి. సో ఈ పాట అయిపోయిన వెంటనే నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసి సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ ఇప్పటి వరకు రైట్ ఆన్సర్సే పంపించారు. మరి మహానటి ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం, స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్ వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకి పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేదు.

పోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వచ్చేసాయి. మన నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. సో టైలర్ మస్తాన్, ఇంకా మస్తాన్ వాలీ ఫాతిమా మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా చిన్నమ్మాయి మిరియాల్ కూడా నుంచి, హలో బంగారం అంటూ అల్క్నందా నది ప్రవహిస్తున్నట్టుందిరా తల్లి అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే నదుల గురించే, మరి ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఎప్పుడూ చిల్లగా ఉండాలి అంటున్నారు. అలానే మన లిజనర్స్ అందరూ కూడా ఇలానే మనకి మెసేజెస్ పంపిస్తూ ఉండాలి. అండ్ ఇంకా ఓకే ఓకే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఏం మంత్రం వేసావే అంటూ మెసేజ్ పంపించారండి. సో ఎస్ బట్ ఆన్సర్ రివీల్ చేసేస్తానండి మరికొద్దిసేపట్లో. ఇంకా ఎవరు అంటే ఎంఎస్ దుర్గారావు గారు, అబ్బా అందరినీ ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారండి అంటున్నారు. సో ఇట్స్ వైస్ వర్సా, మీరు అందరూ ఇంత ఇంత ప్రేమగా పెడుతున్నారు కాబట్టి. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు, నువ్వు ఇలా అంటున్నారు, మీరు ఇంకా కష్టపడకండి, నేను ఆన్సర్ పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, నేను మిచ్చిచ్చా అంటున్నారు. ఎస్ ఓకే, మెసేజ్ ఇట్లా చిచ్చా అంటూ పంపించేది ఎవరు అంటే ఎలిమెంట్లీ మురళీకృష్ణ గారు. ఎస్ అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు తెలిసి కానూర్ నుంచి అనుకుంటా. అండ్ ఇంకా అలానే మన ఆర్జర్స్ అందరికీ కూడా అంటే లైక్ వాళ్ళందరినీ తలుచుకుంటూ మెసేజ్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, చాలా పెద్ద మెసేజ్ వచ్చేసిందండి. ఓకే ఈతరం సినిమాలు అంటూ చాలా మెసేజ్ పంపించేశారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంతకి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటి అంటే, సో మరి మన భారతదేశంలో అతి పొడవైన నది ఏది, సో ఇండియాలో ది లాంగెస్ట్ రివర్ ఏది. సో ఆన్సర్ తెలిస్తే కనుక మెసేజ్ పంపించేసేయండి 8662488114, 8662488114. సో ఈ నెంబర్ కి అండ్ నేను అడిగిన ఇందాక క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ వచ్చి ఎవడే సుబ్రహ్మణ్యం. సో హీరోగా విజయ్ దేవరకొండ నటించిన మేబీ ఫస్ట్ ఫిల్మ్, అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో మనకి చిన్న రోల్లో కనిపిస్తారు, బట్ హీరోగా ఎస్టాబ్లిష్ అయింది మాత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. అండ్ దానికి ప్రొడ్యూసర్ స్వప్న దత్ గారు. ఎస్ ఫ్రెండ్స్, మీకోసం అయితే ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. అండ్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కి తెలిస్తే వెంటనే మెసేజ్ పంపించేసే ఇండి. స్టేట్ యూనిట్ వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజ్యాలి మర్మనం హరివిలు కార్యక్రమంలో. అండ్ ఎస్, నేనైతే అడిగాను ఇండియాలో అతి పొడవైన నది ఏది అని చెప్పి. సో ఎస్, టైం ఆల్రెడీ 10:40 అండ్ ఏ మాత్రం లేట్ చేయకుండా ఆన్సర్స్ అన్ని ఫటాఫట్ ఫినిష్ చేసేస్తున్నారు. అండ్ ఎస్, రైట్ ఆన్సర్ అని చెప్పట్లేదు, నేమ్స్ మాత్రమే చెబుతాను బికాస్ ఐ కెన్ సీ అందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ నెల్లూరు నుంచి ప్రసాద్ గారు, ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఆత్మకూరు నుంచి ఓకే తాటిపాం రాజశేష్ గారు, ఓకే మెసేజ్ అయితే పంపించారు, ఆన్సర్ ఎక్కడండి, ఆన్సర్ ఎక్కడ మిస్ అయిపోయింది. అండ్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడన్ నుంచి, అప్పలరాజు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్, జిఎన్ రావు సహాన అండ్ నిర్వాణ రైట్ ఆన్సర్. సో సూపర్, అసలు చెప్పా కదా రైట్ ఆన్సర్ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే ఆన్సర్ పంపిస్తూ అది ఎన్ని కిలోమీటర్లు, 2525 కిలోమీటర్లు అని కూడా పంపించేశారు. అండ్ ఇంకా తొమ్మండు సతీష్ వర్మ వీరవల్లి నుండి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, ఓకే. అండ్ ఇంకా అనంతపురం జిల్లా నర్సాపురం నుండి నాగేష్, లక్ష్మీలావణ్య అండ్ ఇంకా హర్షవర్ధన్ అనంతపురం నుండి అనురాధ గారు. సో అనురాధ గారు కూడా ఎన్ని మీటర్లు అని కూడా పంపించేశారనమాట. అండ్ ఇంకా అనంతపూర్ నుండి మస్తాన్ అక్తర్ ఫ్యామిలీ గోదావరి నది అంటున్నారు, బట్ ఐ థింక్ గోదావరి సెకండ్ లార్జెస్ట్ అనుకుంటా అండి. అండ్ భాస్కర్ గారు పేడం నుంచి రైట్ ఆన్సర్, అంబికా గారు భవానీపురం నుంచి, ఓకే. సో ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు, రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా అలానే మురళీ గారు హాయ్ అంటున్నారు, ఆన్సర్ కూడా పంపించేసేయండి త్వరగా త్వరగా. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్, జయరామ్ గారు పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే వీళ్ళ ఆన్సర్ అయితే ఇంకా పంపించలేదు, ఓకే. సో బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దపురం మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ వాలి అండ్ ఇంకా ఫాతిమా గారు, ఇంకా ఎవరు అంటే కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం విజయవాడ నుంచి

అబ్దుల్ కలాం పెదపరిమి నుంచి ఇంకా ఓకే గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి ధను. సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఓకే నీకన్నా పెద్దనదా అంటున్నారు చిన్నమ్మాయి గారు, అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. సో నేను ఆవిడలో భాగమే, ఆవిడకన్నా పెద్ద అయితే కాదు. అండ్ అసలు అబ్బా అలకనందా నది గురించి అందరికీ ఎంత అవగాహన ఉంది, వినడానికి ఎంత వినసొంపుగా ఉందో. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే అక్క నా కోసం ఇంకొకసారి అడగగలరా అంటూ మెసేజ్ పంపించారు. అయ్యో ఐఎమ్ సో సారీ రా, బికాస్ టైం ఆల్రెడీ 10:42 అయిపోయింది. మళ్ళీ అయితే నేను అడగను అంటే అడగలేను, టైం లేదు కాబట్టి. పుత్తూరు నుండి మెసేజ్ చేసినాక నేను ఓకే, సో ఎస్ గుర్తుపట్టాను, అంతకు ముందు కూడా పంపించారు కదా, సో ఇట్లా మా కోట్ల వాళ్ళందరూ కూడా మెసేజ్ పంపిస్తున్నామని చెప్పి. అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే ఝాన్సీ అండ్ మల్లీశ్వరి శాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం నుండి రైట్ ఆన్సర్ అండ్ మీటర్స్ తో పాటు కూడా పంపించారు. అండ్ ఇంకా ఎస్ తాటిపల్లి ఆశిష్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇవి ఈరోజు ఆన్సర్స్ పంపించిన వాళ్ళు అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఐఎమ్ సో సో సో హ్యాపీ. అండ్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే నేను చెప్పడం ఎందుకు, ఆ నది మీద ఉన్న ఒక అద్భుతమైన పాటే మీకు వినిపించేస్తూ ఉన్నానండి. అండ్ ఉమ్మడా నుండి మొమ్మ జైనుదీన్, స్నేహభాను జైనుదీన్. సో ఎస్ దిస్ ఇస్ ద లాస్ట్ ఆన్సర్. ఇంకా అయితే ఎవరు మెసేజ్ పంపించకండి, బికాస్ ఇది ఈనాటి హరివిల్లు కార్యక్రమం. మరి భారతదేశంలోని అతి పొడవైన నది ఏది అని చెప్పి మీకైతే నేను ఆన్సర్ చెప్పట్లేదు, పాటే వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం గంగోత్రి. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈస్ యోర్ ఆర్జే అల్కనందా.

0: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ మరికొద్దిసేపట్లో ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి.
1: మరికొంచెం సేపట్లో గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
1: సార్ నమస్కారం అండి.
0: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
1: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
0: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
1: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
0: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
1: అలానే.
0: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకనుకుంటున్నారు?
1: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించడానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో ఇరవై

0: మూడు యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న ముగ్గురు ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే, మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు. దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది, మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం.

చాలా మంది, ముఖ్యంగా మన యువత ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పీఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి

0: జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా, అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు, సరుకుల్ని టోకెన్ కొనటం ఆరంభించారు, మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగా ఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ

ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛజ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం పావు ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వెసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పూలు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలి భూయే గారు ప్రతిరోజూ అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది

మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండు గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విధివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్లు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరీమణులు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్, ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం.
ఆయన తొలి

0: చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతో మంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం చూస్తే 12:11 దాటి 10 సెకండ్లు. మీరంతా అర్జున్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై వింటున్నారు మీకు తెలుసా ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు మీకు తెలుసా ప్రోగ్రామ్. బ్రెయిన్లో మన మెదడులో చాలా జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. మనం చూసినటువంటి ప్రదేశాలు ఎన్నో సంవత్సరాల క్రితం చూస్తాం.

లేదా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. కొత్త ప్రదేశానికి వెళితే అబ్బో ఇది నేను ఎక్కడో చూశానే అన్నట్లు ఫీల్ అవుతాం. కానీ ఏనుగుల మెదడు దాదాపు 5 కిలోల బరువు ఉంటుందట. ఇవి ఎన్నో సంవత్సరాల క్రితం చూసిన ప్రదేశాలను వ్యక్తులను సైతం గుర్తుంచుకోగలవట. అద్భుతమైన జ్ఞాపశక్తిని కలిగి ఉంటాయన్న విషయం మీకు తెలుసా మరి?

అమ్మ అమ్మ ప్రేమ చాలా గొప్పది. ఈ ప్రపంచంలోనే అమ్మ ప్రేమకు వెలకట్టలేం. కానీ మదర్ తల్లి ఈ సృష్టిలో పశుపక్షాదులు సైతం, జీవకోటి మొత్తం కూడా తల్లి అంటే మదర్ తన బిడ్డను గర్భంలో మోస్తుంది. గర్భావధి కాలం అంటారు. మరి ఈ గర్భావధి కాలంలో గర్భంలో ఉన్నప్పుడే శిశువు శబ్దాలు వినడం ప్రారంభిస్తుందట. ముఖ్యంగా తల్లి గుండె చప్పుడు, మాట్లాడే మాటలను కూడా గుర్తుపెట్టుకుంటుందట. భలే ఉంది కదా.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియ

ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయమైన తక్షశిల ఏర్పాటైందట. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి వేదాలు, ఆయుర్వేదం, యుద్ధ విద్యలను అభ్యసించేవారట. భలే ఉంది కదా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
5: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
6: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
7: నాకైతే నా స్కూల్ డేసే.
4: మేమే కాదు, మీరు కూడా మీ మనస్ లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
8: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
9: స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నషాముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య దృఢమైన సంబంధాన్ని పెంపొందిస్తాయని కూడా ప్రధానమంత్రి చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా నషాముక్త్ యువభర్ వికసిత్ భారత్ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 137 సంచికలో ఆయన ఈరోజు దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని మాట పంచుకున్నారు. డ్రగ్స్ రహిత యువత, డ్రగ్స్ రహిత భారతం అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక లాంఛనం కాదని, యువతతో సహా ఎంతో మంది ప్రజలు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన సామూహిక సంకల్పం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నషాముక్త్ భారత్ కే లియే క్యా ఆప్ కోయి పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై, కి హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో, క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో ఛూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ్ సక్తే హై.

0: जिनमें ड्रग्स के खतरों के साथ साथ उनसे बाहर निकलने का रास्ता भी हो। हमारे देश में बेहतरीन कंटेंट क्रिएटर्स की कमी नहीं है। मेरा आग्रह है कि वे अलग अलग भाषाओं में ऐसा कंटेंट बनाएं जिससे इस दिशा में समाज को मदद मिले।
1: మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ముంచెత్తదని, దాని పరిణామాలను మొత్తం కుటుంబం, సమాజం భరించాల్సి వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే వారిని, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకురావాలని, డ్రగ్స్ రహిత జీవిత సందేశాన్ని చాటేలాగా పాటలు రూపొందించాలని యువ సంగీతకారులను మోదీ కోరారు. దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి కొదవలేదని, సమాజానికి విషయంలో సహాయపడేలాగా వారు వివిధ భాషల్లో కంటెంట్ సృష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత ముఖ్యంగా నషా ముక్త్ భారత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు.
0: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఈ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బడ్ రహా హై. ఇస్కా లక్ష్య

0: జరగడం లేదని ఆయన అన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారులు సుమారు 46% మంది మహిళలే ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
1: పీఎం స్వనిధి యోజన కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై, యానీ దేశ భర మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజన సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. గాజియాబాద్ కి బబీతా శర్మా జీ పూజా కి సామగ్రీ కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ, మెహనత్ ఖూబ్ థీ, లేకిన్ కారోబార్ బఢానే కే లియే పూంజీ కి జరూరత్ థీ. పీఎం స్వనిధి సే ఉన్హే ఆర్థిక మదద్ మిలీ, కారోబార్ కా విస్తార్ కియా, గ్రాహక్ బఢే ఔర్ ధీరే ధీరే సడక్ కినారే కా ఉన్కా ఛోటా సా స్టాల్ ఏక్ దుకాన్ మే బదల్ గయా.
0: పరిశుభ్రతకు ఒక అద్భుతమైన గుణం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల సొంత నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత దిశగా సాగుతున్న ప్రయత్నాలు నిరంతరం ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని మోదీ చెప్పారు. నదీ తీరాలు, ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. అలాగే శ్రీ అమర్నాథ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ అక్కడ 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. నేడు దేశంలో ఆడపిల్లల స్వప్నాల ప్రయాణం భూమి నుంచి అంతరిక్షం వరకు ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి కలలను పెంపొందించుకుంటున్న వేలాది మంది అమ్మాయిలను ప్రపంచ నలుమూలల నుంచి భారత్ ఒకచోటికి చేరుస్తోందని, ఈ కార్యక్రమానికి మిషన్ శక్తి షాట్ అని పేరు పెట్టామని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు ఆవిష్కరణల రంగంలో ఉపగ్రహ సాంకేతికత నేర్చుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.
1: ఆపకో యే జాన్కర్ గర్వ్ హోగా కి భారత్ ఐసే సపనే దేఖనే వాలీ దునియా కి హజారో బేటియో కో ఏక్ సాథ్ జోడ్ రహా హై. ఇస్ ప్రయాస్ కా నామ్ హై మిషన్ శక్తి సెట్. ఇస్కే మాధ్యమ్ సే 108 దేశో కి 12,000 ఛాత్రాఓ కో సెటలైట్ టెక్నాలజీ సిఖనే ఔర్ ఇన్నోవేషన్ కే క్షేత్ర మే ఆగే బఢనే కా అవసర్ మిల్ రహా హై.
0: పండుగలు, వేడుకలు కేవలం సంప్రదాయం నిలబెట్టడం కాకుండా ఒకరితో ఒకరు కలుసుకునే అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. రాబోయే రోజుల్లో జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారత్ జరుపుకుంటుందని, త్వరలో దీపావళి కూడా వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటించే క్రమంగా ప్రారంభమవుతున్నాయని చెబుతూ ప్రధానమంత్రి పండుగ సీజన్లో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు తిరిగి వినవచ్చు, శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 734కి చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విపత్తు సంభవించిన తరువాత 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రవన్లో 259, నవల్పరాసీ తూర్పు జిల్లాలో 184, నవల్పరాసీ పశ్చిమ జిల్లాలో 82, గోర్ఖా జిల్లాలో 58 మృతదేహాలు వెలికితీశారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. 85 మంది భద్రతా సిబ్బంది, 320 మంది విదేశీయులతో సహా మొత్తం 2,498 మంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు ఈ వరద తర్వాత ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. 275 మంది భారతీయ పౌరులు, ఇతర దేశాల జాతీయత కలిగిన 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఇంకా కల్పించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన రంగాల్లో సహకారంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్బంగా అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతకుముందు ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ భవనానికి చేరుకున్న ఆయనకు ఘనంగా లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు కేరళ చేరుకుంటారు. అలపూళలో జరిగే కేరళ కౌముది దినపత్రిక జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ద అరణ్మూల పడవ రేసును ఉపరాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలో ఓణం టూరిజం వీక్ వేడుకల గ్రాండ్ ముగింపు పరేడ్ను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని జవహర్

నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండే సాన్స్ సైకిల్ 88వ సంచికలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు పాల్గొన్నారు. బ్రిక్స్ సహకారంతో జాతీయ క్రీడా దినోత్సవ ప్రత్యేక సంచికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైక్లింగ్ పౌరుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని డాక్టర్ మాండవ్య అన్నారు. ఇది ఒక అద్భుతమైన వ్యాయామమని, కాలుష్యరహిత వాతావరణానికి, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు. T20 ఏషియా కప్ విమెన్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్ తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో చెప్పారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో మనకు తెలియనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నైట్రస్ ఆక్సైడ్, ఇది లాఫింగ్ గ్యాస్ అంటారు. అంటే మన ప్రమేయం లేకుండానే మనం నవ్వుతాం ఈ వాయువు పీల్చగాని, అందుకని దీనిని లాఫింగ్ గ్యాస్ అంటారు. వైద్యులు పూర్వప సర్జరీలలో రోగులకు ఆపరేషన్ చేసేటప్పుడు ఈ నొప్పి తెలియకుండా ఈ గ్యాస్ని వారికి ఇచ్చేవారట. అప్పుడు నవ్వుతూ ఉంటారు, వారు ఆపరేషన్ చేస్తున్నా కానీ నవ్వుతూ ఉంటారన్నమాట.

శ్రీనివాస కళ్యాణం చిత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. మీకు తెలుసా ప్రోగ్రాం వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. ఢిల్లీలోని జంతర్ మంతర్ కు 300 ఏళ్ల చరిత్ర ఉంది. 1724లో జైపూర్ కు చెందిన మహారాజు మరి ఢిల్లీలోని సహా అంటే ఢిల్లీతో కలిపి 5 ప్రాంతాలలో ఖగోళ పరిశోధనా కేంద్రాలను నిర్మించారు. ఈ ఖగోళ పరిశోధనా కేంద్రాలను సంస్కృతంలో యంత్ర అంటే పరికరం, మంత్ర అంటే గణన సూత్రం అని పదాల నుంచి జంతర్ మంతర్ అనేది వచ్చిందట. మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో చివరిగా సీతా ప్రయాణం చిత్రం నుంచి పాట చివరిగా విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 1.3 MHz పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారతదేశం వికసిత్ భారత్ గా మారాలంటే మాదక ద్రవ్యరహితంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ ఎపిసోడ్ లో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం, దేశాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నేపాల్లో మళ్లీ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. భూటే కోషి నదిలో మరోసారి నీటిమట్టం భారీగా పెరుగుతోందని నేపాల్ విపత్తు నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్ వరద విపత్తుల్లో మృతుల సంఖ్య 700 దాటింది. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 రోజుల అనంతరం సహాయక సిబ్బంది 6 ఏళ్ల బాలికను సజీవంగా రక్షించారు. భారత్కు చెందిన 128 మంది సమాచారం అందుబాటులో లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. గత 2 రోజుల్లో 598 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్లోని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని తెలిపింది. మరో 900 మంది చైనా సరిహద్దుల్లోనే ఉన్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ జిల్లాలో సమృద్ధి ఎక్స్ప్రెస్వే సమీపంలో ఉన్న గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ను మళ్లించారు. నాగ్పూర్ నుంచి ముంబై వెళ్లేదారిలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పైప్లైన్ రెండు వైపులా ఉన్న వాల్వులను మూసివేయడానికి నిపుణులు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడుకండి వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 గాయపడ్డారు. డిఎస్సీ ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల వాహనం పలాస మండలం గరుడకండి సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో మెలియాపుట్టి మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 5 ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. ఈ సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ యుఎస్ ఓపెన్ ఈరోజు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ ఫేవరెట్గా బరిలో దిగుతున్నాడు. మహిళల సింగిల్స్లో సబలింక హ్యాట్రిక్ టైటిల్పై గురిపెట్టింది. ఈ టోర్నమెంట్ రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

యాంగ్ లీడర్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన మోహన్ చంద్ర గీతం విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 1:07 దాటి 33 సెకండ్లు. ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరా కార్యక్రమంలో వర్షాకాలంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వంటింటి చిట్కాలు, మరి అందరికి కూడా చిట్కాల గురించి మనం మాట్లాడుకుందాం. వర్షాకాలంలో ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యము, చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలోనే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వర్షాకాలంలో తడిస్తే వెంటనే బట్టలు మార్చుకోవాలి. తడి బట్టలు వేసుకోవడం వలన ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తాయన్నమాట. కాటన్ వంటి తేలికపాటు దుస్తులు ధరిస్తే చాలా చాలా మంచిదండి. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు బిజ్రపాఠం వింటున్న వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137వ కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. అవకాడో సాగు రైతులకు ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచికలో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. అవకాడోకు ప్రస్తుతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ప్రీమియం మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణతో ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజు ఉదాహరణను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవకాడో పంటపై ఆసక్తితో యూట్యూబ్ ద్వారా సాగు పద్ధతులపై అవగాహన పొందిన వరదరాజు ఇప్పటి వరకు సుమారు 4 టన్నుల దిగుబడి సాధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: कड़पा के वरदराज जी का उदाहरण है. वे कई वर्षों से अपने खेत में टमाटर और केले की खेती कर रहे थे. एक दिन उन्होंने अपने दोस्तों के फार्म में एवोकाडो की फसल देखी. इसके बाद उन्होंने यूट्यूब से इस पर जानकारी जुटाई. अब तक वे करीब 4 टन एवोकाडो का उत्पादन कर चुके हैं. आज वे सीधे स्थानीय दुकानों को इसकी सप्लाई कर रहे हैं. नई फसल, वैज्ञानिक सलाह और सीधी मार्केटिंग से उनके छोटे से फार्म की कमाई पूरी तरह बदल गई है.
0: భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమని మన్ కీ బాత్లో తెలిపారు. మత్తురహిత జీవితం సందేశాన్ని సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువ సంగీతకారులు, విద్యార్థులు, నాటక బృందాలు, కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు. తమ ప్రయత్నాలను మత్తురహిత యువత హ్యాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
1: నషా ముక్త భారత్ కే లియే క్యా ఆప్ కోయి పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై కి హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్ మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో. క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో చూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ్ సక్తే హై జిన్ మే డ్రగ్స్ కే ఖత్రో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో. హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కి కమీ నహీ హై. మేరా ఆగ్రహ హై కి వే అలగ్ అలగ్ భాషాఓ మే ఐసా కంటెంట్ బనాయే జిస్సే ఇస్ దిశా మే సమాజ్ కో మదద్ మిలే.
0: పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం పురోగతిపై మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మహిళలకు పీఎం స్వనిధి

0: పథకం అండగా నిలుస్తోందన్నారు. ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: లేకిన్ అబ్ ఐసీ లాఖో మాతో బహనోకు పీఎం స్వనిధి యోజన సే నయి తాకత్ మిల్ రహీ మహిళా సశక్తికరణ కే ఇస్ పహలూ కి ఉత్నీ చర్చా నహీ హోతీ జిత్నీ హోనీ చాహియే. పీఎం స్వనిధి యోజన కీ లాభార్థియో మే కరీబ 46% మహిళాయే హై, యానీ దేశ భర మే లగ్భగ 35 లాఖ మహిళాయే ఇస్ యోజన సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ. మే రేడీ పట్రీ కే కామ్ సే జుడీ సభీ బహనో కో ఉన్కే ఉజ్వల్ భవిష్య కే లియే బహుత్ శుభకామనాయే దేతా హూ.
0: పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్లో రానున్న పండుగలపై మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ప్రసంగించారు. సెప్టెంబర్ 4న జన్మాష్టమి, అదే నెలలో విశ్వకర్మ పూజ జరుపుకోనున్న నేపథ్యంలో కళాకారులు, చేతి వృత్తుల నిపుణులను గౌరవించాలని కోరారు. దీపావళికి కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి ప్రమిదలు కొనడం మాత్రమే కాదని, కొనుగోలు చేసే ప్రతి వస్తువు భారతదేశంలో తయారైందా అని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
1: ఆనే వాలే దినో మే హమ్ ఔర్ భీ కై మహత్వపూర్ణ పర్వ మనానే జా రహే ఇస్ అవసర్ పర్ అప్నే ఆస్ పాస్ కే కారీగరో శిల్ప్కారో ఔర్ విశ్వకర్మా సాథియో కా సమ్మాన్ కర్నా చాహియే. త్యోహారో కే ఇస్ మౌసమ్ మే మే ఏక్ బార్ ఫిర్ ఆప్సే వోకల్ ఫర్ లోకల్ కా ఆగ్రహ దోహరాఊంగా. హమ్ అప్నే ఘర్ కే లియే జో భీ సామాన్ ఖరీదతే హై ఉసే ఏక్ బార్ జరూర్ దేఖ్నే కి వో భారత్ మే బనా హో. భారత్ కే ఆత్మనిర్భర్ బన్నే కా మార్గ్ భారత్ మే బనీ చీజో పర్ గర్వ కర్నే సే హీ ప్రశస్త హోగా. ఇస్ సందేశ్ కో జ్యాదా సే జ్యాదా లోగో తక్ పహుంచానా భీ హమారీ జిమ్మేదారీ హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం జిల్లాలో రేపు వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించే వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1ని ముఖ్యమంత్రి ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారని వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు పశ్చిమ ప్రకాశంలో తీవ్రంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యకు కూడా ఉపశమనం కలగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు 441 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలకు 2,42,00,000 రూపాయలు వెచ్చించి ఈ శస్త్రచికిత్సలు చేయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం శస్త్రచికిత్సల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 238 చికిత్సలు నిర్వహించగా మిగిలినవి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంతో అనుసంధానమైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వహించినట్లు తెలిపారు. పిల్లలకు శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సూచించినప్పుడు కొందరు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. జాతీయ చిన్నతరహా పరిశ్రమల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. చిన్నతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశంలో ఆర్థికాభివృద్దిలో చిన్నతరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తున్నాయి. అందువల్లనే చిన్నతరహా పరిశ్రమలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వాటిని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. త్వరలో నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షల కోసం మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా ఈ శిక్షణ అందిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికకు రాష్ట స్థాయిలో ప్రవేశ

పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 137వ కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల నేపథ్యంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
5: SBI, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వసై రాములు మచ్చటానికి వందే మాత్రం శ్రీనివాస్ స్వర్ణలత ఆలపించిన పాట విన్నారు. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై. ధీరా వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో ఈ వర్షాకాలంలో స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ముఖ్యంగా వర్షాకాలంలో తల తడిస్తే వెంటనే తలస్నానం చేయాలండి. తల తడిగా ఉంటే చుండ్రు ఫంగస్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈ కాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి. డయేరియా టైఫాయిడ్ రాకుండా ఎల్లప్పుడూ మరిగించిన చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగండి. మనం తీసుకునే డైట్ లో ఎక్కువగా విటమిన్ సి ఉండేటట్లు చూసుకోవాలి. నారింజ ఉసిరి వంటి పండ్లను చేర్చుకోవడం చాలా మంచిది. ఇక రాత్రిపూట పసుపు కలిపిన పాలు త్రాగడం వలన జలుబు దగ్గు దరిచేరవు. మరికొన్ని చెట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన శంకర్ వరప్రసాద్ చిత్ర నుంచి ఒక పాట విందామా?

దేవదాస్ చిత్రానికి చక్రి రేవంత్ ఆలపించిన చంద్రబోస్ గీతం విన్నారు. సమయం చూస్తే 1 గంట 42 నిమిషాలు దాటి 50 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. ధీర వింటున్నారు విత్తురాజ్ చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో ఈ కాలంలో, ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన డైట్ లో ఎక్కువగా విటమిన్ సి ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని చెప్పాను కదా. మసాలాలు, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు. అంతేకాదండి, మన ఇంటిని, ఇంటి పరిసర ప్రాంతాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ముఖ్యంగా ఇంకుడు గుంటలు, మీన్స్ గుంటలు కానీ, మనం తినేది తాగేసిన బాండాలు కానీ, పాత టైర్లలో నీళ్లు చేరి దోమలు చేరడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంటి పరిసర ప్రాంతాలను చాలా శుభ్రంగా నీట్గా ఉంచాలి. ఇక ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వలు ఉండకుండా చూసుకుని దీనివల్ల డెంగ్యూ మలేరియా కలిగే దోమలు పెరగకుండా ఆపుకోవచ్చండి.

మరి ఈ కాలంలో మనం ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తినకూడదని చెప్పాను. మన వంటలు చేసేటప్పుడు ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా ఉండేందుకు, ఐ మీన్స్ ఇప్పుడైతే పకోడీ తినాలి, బజ్జీ తినాలి, వర్షాలు పడుతున్నాయి, మొక్కజొన్న పొత్తులు తినాలి అనేటువంటి ఆశ కలుగుతుంటుంది కదా. ఈ పకోడీలు, బజ్జీలు లేదా పూరీలు చేసేటప్పుడు పిండిలో కాస్త నిమ్మరసం పిండితే ఎక్కువగా నూనె పీల్చుకోవట.

0: దూరం పోంది, అది ఏడడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసలే వినమంది, నిన్నే చూడమంది నేస్తమా ఓ ప్రియ నేస్తమా.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: రేఖ ఆలపించిన పాట విన్నారు. పండుగ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట వినండి.
1: కోకో కోపమా కొత్త సిగ్గు దీపమా, కోకో కోపమా కొత్త సిగ్గు దీపమా, ఎర్రగా చందినమ్మా. పై పై

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడం

0: అంతేనా, సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: స్టూడియోలో సమయం చూస్తే 2:30 దాటి 44 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సౌందర్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. చిరుమబడిగే సరదా సరదా ప్రశ్నలకు సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. 8662 4111 నంబర్ కు వాట్సాప్ చేయండి. మన ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేశారు, పెడన జోగానందరావు కలిసి అప్పలు రాజుగారు, హాయ్ చిరుబాబు వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఇక ఈ పూట నా భోజనం కట్, సాయంత్రం వరకు డాన్స్. అసలు ఆ డాన్స్ చేయాలంటే భోజనం చేయాలి కదండి. అప్పల రాజు గారు సోదరి సోదరికి స్వాగతం అంటున్నారు. తర్వాత హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు అంటున్నారు. ఆదిలాబాద్ నుంచి నవీన్ రజిత దివిజ, ఓ సూపర్, వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేశారండి, ఫేవరెట్ సాంగ్స్ అంటున్నారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు, పాకాల మండలం నుంచి వెల్కమ్ టు సాంద్రే అంటున్నారు జయరామ్ గారు. ఓకేనండి, స్వాగతం స్వాగతం. మహమ్మద్ జరిదిని శ్రీమాన జరిదిని ముంబై నుంచి పంపించారండి, స్వాగతం, వెల్కమ్ టు సాంద్రే. నెక్స్ట్ ఎవరు, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు సాంద్రే కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మోసాపేట గ్రామంలో మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెరిసి, వీరు కూడా బాగున్నారా సార్ అంటూ వెల్కమ్ టు సాంద్రే అంటున్నారు. నెక్స్ట్ తిరుపతి రుచి గారు తరాలపల్లి నుంచి స్వాగతం సాంద్రేసందరికి, వెల్కమ్. నెక్స్ట్ నాగళ్ళ విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ, రఘుపతి, ఈశ్వరమ్మ సార్ భోజనం తిన్నారా, కొడుమూరు నుంచి పంపించారు, తిన్నారండి, మీరు తిన్నారా. నెక్స్ట్ గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భాను ప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మొత్తిబాయ్ వీరంతా దేవరపల్లి నుంచి పంపించారు, ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా నుంచి పంపించారండి. హాయ్ అంటున్నారు. హాయ్ అండి, జాన్సన్ విజయవాడ నుంచి సందర్శనకి స్వాగతం, గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు అంటున్నారు. నెక్స్ట్ మామా జయంతిని స్నేహభాను జయని, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. ఏంటండి, కాఫీ పేస్టా, ఓ సూపర్, ఇంక నేను ప్రశ్నలు అడగలేదు. నెక్స్ట్ దస్గిరి సంధ్య, పొద్దుటూరు కడపల నుంచి, జూనియర్ సాయి కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ రాజులమణి జయన్న, చిరుబాబు గారు నమస్తే, హాయ్ అంటున్నారు, వెల్కమ్ టు సందర్శనంది అంటున్నారు. ఓకేనండి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నేనైతే ఫస్ట్ ప్రశ్న అడుగుతాను. నల్లని అడవి, ఓ అడవి అంటే భయం వేస్తుంటుంది కదా, చిన్నప్పుడు అడవి గట్టు మీద వెళ్ళాలి, అక్కడ చెట్లు చూడాలి, అడవిలో భలే కాయలు దొరుకుతాయండి, కలేకాయలు, తర్వాత రేగికాయలు, ఇంకొన్ని ఉన్నాయండి కదా, సూపర్ ఉంటాయి. బట్ అడవిలో, నల్లని అడవిలో తెల్లని దారి, అడవి నల్లగా ఉంటుంది వచ్చింది బాబు, ఇది విచిత్రంగా వింతగా ఉంది అంటారా. లేదండి, అడవి నల్లని అడవి, ఇది ఒక సామెత లాంటిది, పొడుపు కథ లాంటిది, పొడుపు కథే. నల్లని అడవిలో తెల్లని దారి కదా, మీరు ఎప్పుడైనా నల్లని అడవిలో నడిచారా, అదేమిటి నాకు తెలిస్తే 8662 4111 నెంబర్ కు వాట్సాప్ చేయండి. వింటున్నామండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సాందరే వింటున్నారు, వి తీవ్రార్జీ చిన్నబాబు.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: సరదా సరదా సాగే సౌందర్య సందడి ప్రోగ్రామ్ లో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న సమాధానం ఏమిటనేది మన ఫ్రెండ్స్ అయితే వాట్సాప్ ద్వారాగా తెలియచేశారు. ఎవరెవరు పంపించారో చూద్దాం. అసలు ముందు ప్రశ్న ఏంటి చిన్నబాబు అంటారా? ఎస్, నల్లని అడవిలో తెల్లని దారి. ఆన్సర్ తెలిసిపోయిందా? 8662421 నెంబర్ కు వాట్సాప్ చేయండి. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. పేడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారండి. వివి రెడ్డి గారు చిన్నోడా అంటున్నారు నన్ను, రైట్ ఆన్సర్ పంపిస్తూ.

మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సి వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్. కొండారెడ్డి సిద్దోడు మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. రత్నం గారు వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ పేట రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతన్న రైట్ తాతారావు గారు సారీ రైట్ ఆన్సర్ పంపించారు. తాతారావు గారు మన్నించండి. ఓకే నెక్స్ట్ అక్కర్పాకర్ నుండి రమా సుధాకర్ రైట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. ఓ సూపర్ కదా అంగర కళాధర్ పేరు బాగుంది. శారద గారు న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు ఏలో నుంచి రాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ జయరామ్ గారు పాకాల మండలం నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ తరాలపల్లి నుంచి జరుపు తిరుపతి గారు రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారండి శ్రేయశ్రీ గారు. శిరీష గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు స్పేస్ స్పేస్ బార్ కామ పోలీస్ స్టాపులు పెట్టండి. జీరెడ్డి ఎన్జీఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ జీనిదిన్ శ్రీభావన్ జీనిదిన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. వీరు కూడా హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటూ పంపించారండి. ఎవరు మీ పేరు అనుష. నేను నెల్లూరు జిల్లా నుంచి నా పేరు అనుష అండి. నేను నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి మెసేజ్ చేస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం పొడుపు కథకు సమాధానం ఉంటే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం. సూపర్ వివరంగా వెళ్ళదీసి మరీ చెప్పారండి మీరు. నెక్స్ట్ శోభారాణి గారు రంగారావు గారు సాగర్ చాందిని అవినాష్ శ్రీయాన్ శ్రీత్విక ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ నూనె నుంచి పంపించారు. రైట్ ఆన్సరే. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ తిరుపతి నుంచి గౌరీ గారు రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. నెక్స్ట్ మస్తాన్ ఫ్యామిలీ హ్యాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జీ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఓకే నల్లటి అడవిలో తెల్లటి దారి అంటే ఆహా విజయ్ నిజాంపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొండేటి శ్రీధర్గ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎక్కడి నుంచి వీరు విజయవాడ నుంచి గవర్నర్పేట నుంచి. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎం దేవి దేవి గారు పంపించారు. మీరు చెప్పిన ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బస్ నుంచి మురహరీ శోధ జానకి రాజు రైట్ ఆన్సర్. మొసపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెరిసి ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు. సారీ అంటున్నారు ఎందుకు ఆయండి. స్టార్స్ సంధ్య ఆహా అనంతపురం నుంచి స్టార్స్ కాదే. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికేపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రరాజు గారు రైట్ ఆన్సర్. సూర్యకుమారి పాలగొల్ల నుంచి రైట్ ఆన్సర్. పాలూజ్ గోపాలకృష్ణరావు కృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట నుంచి మండలం నుంచి పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ అబ్బో ఓలీస్ గోల్డ్ అట పాత మ్యూజిక్ వినిపించగల కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ మ్యూజిక్ వినిపించలేకపోతారు. ఒకలైలా కోసం మ్యూజిక్ వినిపించాలట వీరు తిరుపతుల బుచ్చయ్య గారు. ట్రై చేస్తారు ఈసారి అంటే నెక్స్ట్ షోకి. ఓకే ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ గడ్డ వంకయ్య గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ పద్మాబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి మండలం గద్వాల జిల్లా నుంచి. కొడుమూరు నుంచి నాగేశ్వర నాగేళ్ల విశ్వేశ్వరయ్య శరణ్ తేజ రఘుపతి ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. ఇంకా టైప్ చేస్తున్నారు ఎవరెవరో ఏమిటో. గోవర్ధనరావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్కి మీరాబాయి మొత్తిబాయి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు గడ్డ వంకయ్య గారు రైట్ ఆన్సరే కదా. అసలు ఆన్సర్ ఏంటి నల్లని అడవిలో తెల్లని దారి అదేనండి తలలో పాపిడి. చక్కగా ఇలా ముక్కు సూటిగా ఇట్లా దుమ్మిని పెట్టి అక్కడి నుంచి ఇలా నైస్గా తీస్తారు కదా అదే పాపిడి రైట్ ఆన్సర్ పంపిణీ. మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ఎవరు పంపించారు దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి. మీ బ్రాండ్ సాంగ్ రాలేదు సాయి కుమార్ గారు అంటున్నప్పుడు ఒకలైలా కోసం అట అబ్బో. తర్వాత నేను అది మ్యూజిక్ అడుగుతున్నారా పాట అడుగుతున్నా నాకైతే అర్థం కాలేదు. మ్యూజిక్ అయితే నెక్స్ట్ ట్రై చేస్తానండి.
ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి పంపించారు డి అరుణ, దివ్యభాయ్, అజయ్, శృతి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. లేట్ గా అందుతున్నాయి. రాజు గారు పేడన జోగానందనగర్ నుంచి తన పేరు ఊరు టైప్ చేసి రెడీగా ఉన్నారు. అబ్బో ఎంత స్పీడ్ గా ఉన్నారా. సరే అప్పలరాజు గారు ఇంకా మిగతా శ్రోతలందరికీ కూడా నేను ఒక పాట వినిపిస్తాను. ఆ పాట ఏ చిత్రంలో ఉన్నదో చెబితే సరిపోతుంది. చిత్రం పేరు చెప్పండి, సినిమా పేరు చాలు, వినండి. ఎప్పుడైతే వినిపిస్తున్నానో ఆ పాట చిత్రం పేరు అయితే నేను చెప్పాను. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సౌందర్య వింటున్నారు. విత్యురాజ్ చిన్నబాబు.

0: మీరు వింటున్నటువంటి ఆ పాట ఏ చిత్రంలో?
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: సౌందర్య సాధనలో చిన్నబాబు ఉన్నాడు. చిన్నబాబు ఒక పాట వినిపించాడు. ఆ పాట ఏ చిత్రంలోనే అని అడిగితే ఎవరెవరు పంపించారో చూద్దాం. అప్పలరాజు గారు పెడన జోగనందరావు కాలం నుంచి ఓహోహోహోహో మాస్ జాతర మూవీ అట. నో, ఇది రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఇంకా టైప్ చేస్తున్నారు. వివి రెడ్డి గారు, మీరు వేసే సాంగ్స్ ఎక్కడ పట్టుకొచ్చారు బాబోయ్ అంటున్నారు. నెక్స్ట్ కొండేటి శ్రీదుర్గ గారు గోన్పేట నుంచి, రాంగ్ ఆన్సర్. హాయ్ మాధవి ఆంజనేయులు బోధన పోచపల్లి నుండి పంపించారు. హాయ్ నాన్న అట. హాయ్ నాన్న కాదే, కాదు. నెక్స్ట్ మహమ్మద్ జయదీన్ స్నేహభావన జయదొమ్మ నుంచి, ఈ పాట ఎప్పుడు వినలేదు, ఇప్పుడే వింటున్నట్లు అనిపించింది చిన్నబాబు అంటున్నారు కదా. కానీ సాంగ్ వినడానికి చాలా బాగుంది. కానూరు నుంచి తాతారావు గారు, జవాబు వెయ్యి అనుకుంటున్నాను అంటున్నారు. కాదు కాదు, నేను చెప్తాను. నెక్స్ట్ ఎవరు పంపించారు, దరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ హాయ్ నాన్నట ఫ్యామిలీ. ఓకే, మధు ప్రసాద్ వారి ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు. హాయ్ నాన్నట. సినిమా పేరు సింధూరు పువ్వాట, కొండేటి శ్రీధర్ అంటున్నారు. ఓకే, జిల్లా జయరాం పది పాకాల మండలి నుంచి పంపించారండి. ఆయిచ్చిన బాబు ఎలా ఉన్నావట, చాలా బాగున్నానండి. కానీ ఆన్సర్ ఇక్కడ, ఈ పాట ఆర్యట్టు అబ్బా చంద్రని చెందింది అంటున్నారు. ఎల్లప్ప యాదవ్ గారు, కాదండి నేను చెప్తాను. ప్లీజ్ అట, ఏంటి ప్లీజ్, నేను చెప్తాను కదా. రామకృష్ణారెడ్డి గారు కనగలూరు, అసలు ఎవరు పంపించలేదండి, ఒక్కడ కూడా ఆన్సర్ చెప్పలేదు. నేను వినిపించినటువంటి పాట ఏంజిల్ చిత్రంలో ఉన్నది. ఎస్, ఇది 2017లో విడుదలైన చిత్రం. ఓకేనా, విజయప్రకాష్ సత్యయామిని ఆలపించిన పాట. పాట వినడానికైతే సూపర్, చాలా చాలా బాగుంది కదా. కానీ మీరు ఇప్పుడే వెళ్ళలేదు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: చంద్రబాబు మరో ప్రశ్న అడగడానికి రెడీగా ఉన్నాడు. మీరు కూడా సమాధానాలు పంపించడానికి మరి పదండి పదండి ప్రశ్నలకు వెళ్ళిపోదామా? ఇది కూడా పొడుపు కథ లాంటిది, బట్ పొడుపు కథే. నాకు తలుపు ఉంది కాని తాళం లేదు. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, అర్థవంతంగా పంపించండి. నాకు తలుపు ఉంది, తాళం లేదు, లోపల మనుషులు ఉంటారు కానీ అది ఇల్లు కాదు. అర్థమైందా? నాకు తలుపు ఉంది, తాళం లేదు, లోపల మనుషులుంటారు కానీ అది ఇల్లు కాదు. నేనెవర్ని? మరి నేనెవరినో తెలిసిపోయిందా? 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా? మరలా చెప్పనా. నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులున్నారు కానీ అది ఇల్లు కాదు. మరి నేనెవర్ని? ఆన్సర్ తెలిస్తే 8662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై. వింటున్నారు సందరే సందరే విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులు ఉన్నారు కాదు కానీ ఇల్లు కాదు. లోపలైతే మనుషులు ఉంటారు కానీ ఇల్లు కాదు. నేనెవరిని? ఆన్సర్ తెలిస్తే 8662411 నంబర్కి వాట్సాప్ చేయండి.

0: మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అవకాడో సాగు రైతులకు ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

అన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచికలో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. అవకాడోకు ప్రస్తుతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ప్రీమియం మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణతో ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజు ఉదాహరణను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమని మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి తెలిపారు. పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం పురోగతిపై మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి మాట్లాడుతూ మహిళలకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తోందన్నారు. మార్కాపురం జిల్లాలో రేపు వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు తరలించే వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1ని ముఖ్యమంత్రి ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారని అధికారులు వెల్లడించారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 వితత్తు లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

చూడండి, సమయం చూస్తే 3:03 దాటి 3 సెకండ్లు. మీరంతా చేంజ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై సాందనే సాందనే వింటున్నారు. ఈ తీవ్రార్జీ చిన్నబాబు సాందరే సరే. నేను ఆల్రెడీ ఒక ప్రశ్న అయితే అడిగాను, ఆ ప్రశ్నకి సమాధానాలు మన ఫ్రెండ్స్ అయితే పంపిస్తున్నాను. 8662441 నెంబర్ కి అయితే వాట్సాప్ చేయమని చెప్పాను. నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులుంటారు కానీ అది ఇల్లు కాదు, నేనెవర్ని? ఎట్ల వెంకటరెడ్డి గారు లెక్క నుంచి సూపర్ అండి రైట్ ఆన్సర్ పంపించారు. పేడన జోగానందరావు కాలనీ తప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రరాజు గారు క్లూ. ఓ, క్లూ కావాలా? సరే, అయితే ఆ ఇంట్లో వస్తువులు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు, ఎలా చెప్పాలి? ఎస్, సర్వేంద్రియానం కదా, అసలు ఇంద్రియాలలోనే గొప్పదండి అది. సరే, పాకల మండలి నుంచి జయరామ్ గారు, నోరట హౌ సర్వేంద్రియానంలోని నోరుందా? జిహ్వ చాపల్యం, నోరు. మనం ఏదైనా కావాలి అంటే నాలుకకు రుచి కలిగినటువంటి ఆహార పదార్థాలను తెచ్చుకొని తింటాం, అది నోరు కదా. నాలుక జిహ్వ చాపల్యం, నా కత్తి, ఐ మీన్ చొరకత్తి లాంటి నాలుక అంటారే, అలా నాలుక నోరు కాదు. మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు, నోరట నోరులో మనుషులు కనిపిస్తున్నారా? హౌ, ఇది ఎలా? ఇట్స్ ఇట్ పాసిబుల్, ఎల సాధ్యం? మాధిహాంజనేయులు గారు బోధన పత్రి వెళ్ళారు, నోరు కాదండి. కొండరెడ్డి చిత్తూరు మండలం కడప జిల్లా నుంచి, ఓ రైట్ ఆన్సర్. ఆయి చిన్నబాబు బాగున్నారా? ఆన్సర్ నోరు అంటున్నారు. ఎవరు ఎవరు మీ పేరు? విజయవాడ నుంచి పేరు లక్ష్మీ గారు. కాదండి, నోరు కాదు. కేదరి విరేష్ రాజుల మండలి నుంచి, ఓహో అది తలుపు ఎక్కడుంటుంది? ఆహా, అన్ని ఆల్బమ్స్కి అలా అంటారా? ఫోటో ఆల్బమ్ అంటున్నారండి. నేను అనుకున్న ఆన్సర్ ఇది కాదు, ఇది ఒక అందుకు కూడా రైటేనేమో. చిన్నబాబు గారు సెకండ్ ఆన్సర్ చెప్పండి సార్ మరోసారి. సెకండ్ ఆన్సర్ ఐ మీన్స్ నల్లటి అడవిలో తెల్లడి దారి ఏమిటి అనండి, పాపిడి కదా. నేను ఒక పాట వినిపించాను, ఆ పాట ఏంజిల్ లోది కానీ చెప్పాను కదా, మరలేంటి థర్డ్? సరే, అక్రపాక నుంచి రమా గారు, దానిమ్మ అట, దానిమ్మ పండ, తల అంటే పాపిడి, అది ఓకే. జీరెడ్డి నంజీవకాల నుంచి, సత్రం అట, సత్రానికి తలుపులు ఉండవా? తాళం వేయాలా? యా మరి, ఆ సత్రాలకు నేను ఇప్పుడు వెళ్ళలేదు, నాకు ఐడియా లేదు. ఫోటో ఆల్బమ్ అంటున్నారు నిజామాబాద్ వీక్లీ వచ్చిన నుంచి మురహరీశ్వర జానకి రాజు. రాజు నుండి జయన్న, ఫోటో ఫ్రేమ్ అంటున్నారు. ఫ్రేమ్ కట్టిన ఫోటోకి తలుపు ఉంటుందా, తాళం ఉంటుందా? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం, గడి లేదా బడి, గుడి లేదా బడి అట. గుడిలో మనుషులు ఉంటారు, బడిలో మనుషులు ఉంటారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జరిద్దని స్నేహభావనం జరిద్దని, కానీ మనిషి కాదని చెప్పాల్సింది. జాన్సన్ విజయవాడ నుంచి ఫోటో ఫ్రేమ్ అంటున్నారు. నోరు అనుకుంటున్నా ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయ పిల్లలు కావాలి, నోరు కాదు. ఉత్తరం లేదా లెటర్, కీర్తిరాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్, కాదు. భాస్కర్ పెండ అగ్గిపెట్టే అట, అబ్బా అగ్గిపెట్టలో మనుషులు ఉంటారా? తర్వాత రైతు ఆన్సర్ పంపించారు కుసుమంబడి నగర్ నుంచి. ఆన్సర్ ఫోటో ఆల్బమ్ అంటున్నారు. తలంపాడు నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ బస్సు అట. అబ్బో, ఇప్పుడు కొన్ని బస్సులకు తలుపులే ఉండట్లేదుగా, కానీ ఇక్కడ తలుపు ఉంది. నెక్స్ట్ శ్రీశాస్ అట, సే శ్రీశాస్ తిరుపతి నుండి బ్యాంక్ కాలనీ అట. ఆన్సరా? తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి పంపించారా? ఆన్సర్ ఏంటి? దానిమ్మకాయ. హౌ? మన నోరు మనుషులు పండ్లు అనుకుంటున్నా. అబ్బా, అదే, అది ఎలా సాధ్యం? గరగలు రామకృష్ణారెడ్డి గారు, కాదు. తర్వాత ఎవరు వచ్చిద్దాం? రసద్ భాస్కర్ పుట్ర్యాల సినిమా హాల్ అట. ఆహా, భాస్కర్ గారు సినిమా హాల్కు తలుపులు ఉంది, తాళము ఉంది, కానీ ఇక్కడ తాళం లేదు, సినిమా హాల్కు తాళాలు వేస్తారు. ఓకే, నెక్స్ట్. హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జీ చిన్నబాబు గారు అంటూ, ఎవరు? మస్తాన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? అంకయ్య గారు రాంగ్ ఆన్సర్. అంబాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య వంత పెద్దన్న తల్లి గర్భం అంటున్నారు, కాదండి. బస్సు రైలు మహమ్మద్ దినితుల భవన్పేట గ్రామం కామారెడ్డి జిల్లా, కాదు. అన్నిటికీ తలుపులు ఉంటాయి,
కానీ తాళాలు ఉండవు. వాసు ఏంటది దానిమ్మ పండు అంటున్నారు, పేరైతే ఎల్లప్ప యాదవ్ గారు కాదు, రమేష్ దంతి అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. తర్వాత గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఎం భాష గారు. రాంగ్ ఆన్సర్. ఫేస్లోనే ఉందట. ఆహా, ఫేస్లోనే ఉంది. మీరు వేసే సాంగ్స్ ఎక్కడ పట్టుకొచ్చారట వివి రెడ్డి గారు, ఇందాక ప్రశ్నగా. నెల్లూరు జిల్లా ఉదయగిరి అనుష సమాధానం ఉంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మాధివాంజనేయులు బహుదాన పంచం నుంచి రైట్ ఆన్సర్. కానూరు సతారా ఒకరు రైట్ ఆన్సర్. సూర్యకుమారి పాల్కొల నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి చంద్రరథ గారు రైట్ ఆన్సర్. తర్వాత కొండెటి శ్రీదుర్గ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. మోసపేట గ్రామ మహబూబ్ నగర్ నుంచి నరసిమెరిసి విజయం, వీరు రైట్ ఆన్సర్. పాలంపల్లి ఆలగడ్డ నందలేదు నుంచి రైట్ ఆన్సర్. ప్రోగ్రామ్ షో టైంకి వెల్కమ్ అంటూ ఇప్పుడు పంపిస్తున్నారు ఏంటండి. కేదిరివేష్ రాజులమండ్రి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సులసిన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. ఆయి చిరుబాబు గారు అంటూ విజయవాడ నుంచి పంపించారండి. విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. నవ్యన్ సర్వేంద్రియానం ప్రధానం అన్నదానికి ఇప్పుడు క్లూ ఇచ్చాయి కాబట్టి అందరూ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. క్లూ బాగుంది అంటున్నారు. దస్గిరి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సరే కదా. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ ఆన్సర్ ఏంటి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. జమలయ్య దడ్డదవరపాడు, దొడ్డదేవరపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఈయన కూడా వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. రోసద్ భాస్కర్ గారు పుట్టాల రైట్ ఆన్సర్ ఇప్పుడు పంపించారు. అప్పుడు ఆయ్ చిన్నబాబు గారు ఒక లైల కోసం పాటి మ్యూజిక్ వచ్చిన తర్వాత ఇది చిన్నబాబు షో అని ఒక బండ గుర్తు మా మనసులో పడిపోయింది సార్. అవునా, అదేలే. కొన్నిసార్లు సాంకేతిక సమస్యల వల్ల అది ప్లే అవ్వట్లేదు, ఎందుకో తెలియదు. సరే, నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులు ఉన్నారు కానీ అది ఇల్లు కాదు, నేనెవరిని. ఆన్సర్ అయితే పంపించేవారు చాలా మంది పంపించారండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి ఎవరు, ఇంద్రాభాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరా.

0: భాయ్ మొత్తి భాయ్ గోవర్ధన్ రావు గారు రైట్ ఆన్సరే. నిజమా వీకులు పడించే మరహరి చదువు జానికి రాదు, ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. అదేనండి కళ్ళు, మన కంట్లో ఏది చూస్తే మన కంట్లో కనిపిస్తుంది. అవతల మనిషి కూడా ప్రతిబింబం మన కంట్లో కనిపిస్తుంటుంది, అదే మనుషులు అంటారు. కానీ ఇల్లు కాదు, తలుపు ఉంటుంది కానీ తలుపు కనురెప్పలు తలుపులు అనమాట, కానీ తాళం ఉండదు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

ఇప్పటి వరకు పొడుపు కథలు సరదా ప్రశ్నలు అడిగాను కదా, ఇప్పుడు ఒక జీకే ప్రశ్న అడగడానికి రెడీగా ఉన్నాను. మీరు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ, భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు? ఎవరు పొందారు మీకు తెలుసు? తెలిస్తే 8662441414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సౌందర్య సాధన వింటున్నారు, వీ తివరాజే చిన్నబాబు.

విడుదల సమయం చూస్తే 3:16 దాటి 35 సెకన్లు. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు అని అడిగాను, మన ఫ్రెండ్స్ ఏదో పంపించారు, ఎవరెవరో చూద్దాం. ఎవరు ఎవరు ఎవరు? ఎస్, మురహర యశోద జానకిరాజు గారు పంపించారు వీక్లీ బజార్ నుంచి. రైట్ ఆన్సర్ ఎట్ల వెంకటరెడ్డి గారు లెక్కవర్ నుంచి సూపర్ అండి, రైట్ ఆన్సర్ పంపించారు. చాలా మంది పంపించారండి. ఓయ్, ఇంకెవరు? నెక్స్ట్ ఏలూరు నుంచి రాజు గారు పంపించారు కళ్ళు అంటూ ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలేజ్ రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీమణి జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు ఈమూడ నుంచి. గుండ్రూరు దాసరపల్లి నుంచి పాలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు కన్ను అంటూ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? కొండారెడ్డి సిద్ధపట్టు మండలం నుంచి కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగేంద్ర పంపించారండి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. జానకి రామ్, ఈ జానకి రామ్ అంటే అతని పేరు, రైట్ ఆన్సర్. నందిగామ నుంచి పంపించారు. కాదండి, రైట్ ఆన్సర్ పంపించారు వీరిపడ, రైట్ ఆన్సర్. సారీ, మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పేరు పైన ఆన్సర్ కింద మధ్యలో అలా కన్ఫ్యూజ్డ్ పంపించారు అందుకని. దస్కీర్ సంధ్య పొద్దుటూరు కడవల నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తిరుపతి నుంచి శిరీష గారు పంపించారు రైట్ ఆన్సరే. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అంపపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ ఒక సేవ ముందు పెద్దన్న రైట్ ఆన్సర్ పంపించారు. రేసోదు భాస్కర్ పుట్రెల రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. పాలంపాలయ ఆళ్ళగడ్డ నందేవల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సులచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కొండేటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ కేదరి విరేష్ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ సూపర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీక్లీ బజార్ నుంచి ప్రహరీషోద జానకి చెప్పాగా, విజయలక్ష్మి గారు పంపించారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి పంపించారండి తిరుణగిరి ప్రకాష్, సుజాత, చోటు, కార్తికేయ రైట్ ఆన్సరే. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఏకలవ్య నగరి విజయ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అనుకోవటం ఏంటండి రైట్ ఆన్సర్? అది పుట్టపక్క మిరియాల తిరుమల ఆండాళ్ళు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మైదుకూర్ నుంచి పంపించారండి భాషా గారు రైట్ ఆన్సరే. పేరైతే అర్థం కాకుండా పంపించారండి వీరు, కానీ రైట్ ఆన్సరే. ఓకే, అక్తర్ గారా? ఓ సారీ, వారి ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. తలంపాడు నుంచి దొరవారి సత్రం మండలం నుంచి తిరుపతి జిల్లా సమాధానం అంటే రైట్ ఆన్సర్ పంపించారు. వరల పంపించారేటండి రైట్ ఆన్సర్. ఉదగిరి నుంచి అనుష కి సమాధానం అంటే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం.

ఎల్లప్ప యాదవ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు అనంతపురం నుంచి పంపించారంటారు, ఓకే వీరు కూడా భాస్కర్ గారు, ఆశా శ్రీనివాస్ గారు రైట్ ఆన్సరే కదా. ఆన్సర్ ఏంటంటే ఇందిరాగాంధీ గారు, భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ. ఓకేనా, రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడైతే ఈజీ ప్రశ్న అడగాలనుకుంటున్నా, చాలా చాలా ఈజీ, మీరు అందరూ పంపించేస్తారని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి ప్రశ్న. మీ నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? మరలా రిపీట్ చేస్తున్నాను, మీ నాన్నగారి చెల్లెలు ఉంటారు కదా, వారి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా? నాన్నగారి చెల్లి మనవరాలు, ఆ మనవరాలి అన్న భార్య మీకేమవుతుందో ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సదరి వింటున్నారు విత్ యువర్ రాజే చిన్నబాబు. అల్లుడా మజాకా ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన వీడియో గీతం.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై సంద్రయ సంద్రయ వింటున్నారు విత్ యువరాజు చిన్నబాబు. చిన్నబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, మీ నాన్నగారి చెల్లి గారి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? ఆన్సర్స్ అయితే పంపించారు మన ఫ్రెండ్స్ ఎవరెవరో చూద్దాం.

అప్పలరాజు గారు పెడన జోగనందన కలిసి ఆయిచిరు బాబు అల్లుల మధ్య కలిసి సినిమా పాట ఈ పాటతో నాకు డాన్స్ చేసే అవకాశం వచ్చింది సార్ అంటున్నారు. అవునా, భోజనం చేసే డాన్స్ వేస్తున్నారా? కొండరెడ్డి చిత్తూరు మండలం కడపదల నుంచి జవాబు అంటూ, ఓహోహో కాదండి, జాగ్రత్తగా ఆలోచించండి, ఇవి వరుసలతో సంబంధించింది, మరదలు వదిన అంటున్నారు వీళ్ళు. ఎలా ఎలా, నేను అనుకున్న ఆన్సర్స్కి మ్యాచ్ అవ్వట్లేదండి. జాన్సన్ విజయవాడ నుంచి కోడలు అంటున్నారు, తిరుపతి నుంచి దేవసేన అమ్మ అంటున్నారు, మా మనవరాలు అంటున్నారు, మాది మంజులు బోధన పోచం నుంచి మనవరాలు అంటున్నారు. ఎస్ మనవరాలు అంటున్నారు తిరుపతి నుంచి. ఆహా, దీప్తి గారు మనవరాల ఎలా, సరే నేను చెప్తాను వివరంగా విపులంగా. విజయవాడ నుంచి విజయలక్ష్మి అక్క అవుతుందట. అబ్బో అక్క అక్క, నువ్వు ఎక్కడే కాదనుకుంటా కదా. ఓకే, నేమ్ పి జానకి రామ్ ఉమా. ఆన్సర్ వచ్చేసి కోడలు అంటున్నారు నందిగామ నుంచి, అక్కయ్య అంటున్నారు కొండిరి శ్రీదుర్గ గారు. అక్కయ్య అట, ఈ ఎక్కడ అక్కయ్య అండి, పెద్ద అక్కయ్య చిన్న అక్కయ్య? నెల్లూరు జిల్లా ఉదగిరి నుంచి అనూష సమాధానం రైట్ ఆన్సర్. సూపర్ అండి, మీరు మీరు ఒక్కరే పంపారు రైట్ ఆన్సర్ నాకు తెలిసి. నెక్స్ట్ అక్రపాకు నుండి పంపించారు రమా గారు, కోడలు అంటున్నారు కాదు. కనకారావు బ్యాండ్ నుంచి ఓ రైట్ ఆన్సర్ పంపారు మీరు కూడా. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎవరు పంపించారు, ఏమని పంపించారు, వదిన మరదలట. అబ్బా వదిన మరదలు ఎలా అవుతుంది. ఓకే, యడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి మనవరాలు అంటున్నారు, తిరుపతి నుంచి పంపించారండి వదిన, సుబ్రహ్మణ్యం గారు వదిన అని పంపించారు. ఓకే, పాలోజు గోపాలకృష్ణాచారి గారు కొంచెం జాగ్రత్తగా పంపించండి, అది రెండు ఆన్సర్స్ వద్దు, ఒకటే పంపాలి. వదిన కానీ మరదలు కానీ పాలంపాలి ఆలుగడ్డ నందేళ్ళ నుంచి. ఎలా, సంధ్య అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్ ఇక్కడ. ఓకే, కోడలు అవుతుందట. జగిత్యాల నుండి భూర్గారం నుంచి పంపించారు తిరునగారి ప్రకాష్ సుజాత చోటు, కోడలు అంటూ పంపించారు. వదిన కాని మరదలు కానీ కేదరి రాజుల నుంచి, వదిన లేక మరదలు అంటున్నారు కావచ్చు. రామకృష్ణారెడ్డి కర్ణాటక కర్ణాటక రాష్ట్రం నుంచి. రోజు భాస్కర్ గారు పుట్టాల రైట్ ఆన్సరే, భాస్కర్ గారు రైట్ ఆన్సరే. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు పంపించారు, వదిన కాని మరదలు కానట, వదిన కాని మరదలు కానీ అవుతుందంటున్నారు. మోండ్రాయ గ్రామం నుంచి అనుమల మోహన్ సుభద్ర కాదు, జయరాం పాకాల మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. సూపర్, వదిన కానీ మరదలు కానీ కొత్తగూడెం నుంచి డిస్టిక్ ఇల్లందు నుంచి పంపించారండి రాజేష్ ఖన్నా, ఆలూరి శ్రీనివాస్, ఆటో శంకర్ కాదు, అనంతపురం సన్రాధ గారు వదిన మరదలు అంట. అబ్బో, తాళంపాడు నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి పంపించారు మేనత్త మనవడి భార్య. మరి ఏమవుతుంది చెప్పాలి కదా, వదిన కానీ మరదలు కానీ అవుతుంది దస్తగిరి సంధ్య. ఆన్సర్ ఏంటండి ఇక్కడ, ఆన్సర్ ఏది మరి, మస్తాన్ గారు వారి కుటుంబ సభ్యులు, రాంగ్ ఆన్సర్. వదిన కానీ మరదలు అంటున్నారు మురహరేశ్వర జానకిరాజు గారు. ఎస్ఎం భాష గారు

0: ఓకే, రైట్ ఆన్సర్ పంపించారండి భాష గారు. అప్పలరాజు గారు అబ్బా ఒకటే పంపించాలి, మేనకోడలట అబ్బు మరి అక్కడ ఒకటే పంపించాలి. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి పంపించారండి. ఆన్సర్ ఈస్ వదిన అంట, కాదు. మహమ్మద్ జరిదర్ శ్రీభాను జరిదర్ పంపించారు వదిన మరదలంటూ. అనంతపురం నుంచి అక్తర్ వదిన మరదలట. భాస్కర్ పెడిన కోడలట అబ్బో. దీప్తి ఫ్రమ్ ఓకే, దీప్తి గారు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారండి మీరు. మరొకటి నుండి ఈశ్వర్య చెల్లెలే అవుతుందట. అబ్బా చెల్లెలేక, మీ నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య, అక్కడ చెల్లి మనవరాలి వెళ్ళింది, చెల్లెలేదు. సరే, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ పంపించారండి. వదిన మరదలు అంటున్నారు. తరాలపల్లి చెరుపతి బుచ్చయ్య గారు, ముల్లగిరి విజయ్ కుమార్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? పాలజు గోపలకృష్ణచారి గారు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. కేదరి ఉరేష్ రాజుల నుంచి రైట్ ఆన్సర్. పండిత్ సత్యశ్రీ యూకే నుంచి పంపించారండి. యూకేనా, తెనాలి అంటారు కదా. సరే, తెలియదు అంటున్నారు. ఎవరు? తిరుపతి నుంచి ప్రకాష్ గారు. నేను చెప్తాను. ఓ, భార్య అవుతుందట కొండేటి శ్రీదుర్గ గారు. ఏం ఆలోచిస్తున్నారండి మీరు అక్కడ? సరే సరే, అప్పలరాజు గారు పెడన జోగనందన కాల నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. సూపర్ సూపర్. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వారం. ఓకే, ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు ఇప్పుడు. తర్వాత ఎవరు? నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేశ్వర జానకిరాజు రైట్ ఆన్సర్. ఏదైనా రైట్ చెప్పు అంటున్నారు. ఆహా, మీరు పంపించింది రైటే. రామకృష్ణారెడ్డి గారు గనగలూరి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి పంపించారు ప్రకాష్. శ్యామల ఓ తోబుట్టు అట. అబ్బా కాదు, దస్తగిరి సంజయ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరెవరు పంపించారో చూద్దాం. ఎవరు ఎవరు? కానూరు నుంచి తాతారావు గారు. ఆలోచించకుండా జవాబు పెడుతున్నాను, చెల్లి కానీ అక్క కానీ. అవునా, ఇది ఎక్కడ గొడవండి? నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య అండి నేను అడిగేది. అక్క చెల్లి ఎలా అవుతుంది? రంగారెడ్డి జిల్లా ఎక్కలేవ నగర్ నుంచి బిలి వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. భాస్కర పెడన రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ జమలయ దొడ్డదేవరపల్లి నుంచి రైట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం నుంచి అనుమల్ మోహన్ సుభద్ర రైట్ ఆన్సర్. అసలు ఆన్సర్ ఏంటి, జవాబు ఏంటి, ప్రశ్న ఏంటి? మీ నాన్నగారి చెల్లి, నాన్నగారి చెల్లి మేనత్త అవుతుంది. మేనత్త మనవరాలి కోడలవుతుంది. కోడలన్న అల్లుడు అవుతుడు. అల్లుడు భార్య ఏమవుతుంది? కూతురు. మరలా చెప్పనా? మన నాన్నగారి యొక్క చెల్లి మేనత్త అవుతుందండి మనకి. మేనత్త మనవరాలు ఏమవుతుంది? మనకి కోడలవుతుంది. కోడలు అన్న అవుతుడు, అల్లుడు అవుతుడు. అల్లుడు భార్య కూతురు. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్. చాలా సింపుల్ ప్రశ్న, మీరు రకరకాలుగా డిఫరెంట్గా పంపించారు. అయ్యి బాబు, ఇది కూడా తెలియదా ఏమిటా అనుకున్నాను, కానీ రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రామాయణం మహాభారత ఇతిహాస గ్రంథాలే కాదు, చాలా మన దివ్యమైన పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. ఖురాన్ ఉంది, బైబుల్ ఉంది. అయితే రామాయణ గ్రంథాన్ని తమిళంలో రాసింది ఎవరు? నా ప్రశ్న అండి ఇది. తమిళంలో రామాయణాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 8662438141 నెంబర్కు ఆన్సర్ పంపించండి. అర్థమైంది కదా, రామాయణాన్ని తమిళంలో రచించిన రచయిత ఎవరు? 8662438141 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు సాందరి సాందరి విత్యురాజి చిన్నబాబు.
1: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధం రా ఫ్రెండు, తగ్గినవన్నీ పక్కన పెట్టి పట్టరము పట్టు, వెయ్యరసయ్యంటూ నడుం చుట్టూ ఉడుం పట్టు, చిందయ్యరయ్యంటూ పదం వింటూ పద అంటూ.
1: ప్రేమ ఖైదీ చిత్రం.

అంత్యాక్షరిలో సుశీలమ్మ గారు బాలు గారు పాడిన పాటలు విన్నారు కదా, సూపర్బ్ కదా. ఘంటసాల గారు, చిత్ర గారు, జానకి గారు ఆలపించిన పాటలు సుశీలమ్మ గారి గళంలో వింటే ఎలా ఉంటుందో కదా, వినేశారు, సూపర్ కదా. సాంద్రీ సాంద్రీలో మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానాలు మన ఫ్రెండ్స్ పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. ముందు ప్రశ్న నుండి చిన్నబాబు అంటారా, తమిళంలో రామాయణాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ తెలిసిపోతే 8662484 నెంబర్కి వాట్సాప్ చేయమన్నాను. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జీర్దిన స్నేహభాను జీర్దిన కూతురు అంటే ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. అప్పల్ రాజు గారు పేడన జోగానందరావు కాలనీ నుంచి. హాయ్ చిన్నబాబు, రేడియో సెట్ లో ప్రసారం సరిగా రావడం లేదు, డిస్టర్బ్డ్ గా ఉంది, ఆగి ఆగి వస్తుంది, ఆగమని చెప్పావా అప్పల్ రాజు? గమనించగలరు. సరే ఇక్కడ చెప్తానండి ఇంజనీర్ సార్, వాళ్ళకి వారు సరిచేయొచ్చేమో మేబీ. క్యాదరి రేష్ రాజమండ్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు కొత్తగా నూతనంగా వస్తున్న శ్రోత భయ్యా కూతురు అవుతుందని పెట్టారు, మీ పేరు కూడా పంపిస్తే నేను చక్కగా చదువుతాను కదా. ప్రకాష్ గారు, బిడి ప్రకాష్ గారు పంపించారండి. ఊరు పేరు ఎక్కడో, పేరైతే ప్రకాష్ వీరి పేరు, కూతురు అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కొత్తగా వస్తున్న శ్రోత స్వాగతం అండి, సుస్వాగతం. ఇలానే మీరు వివిధ భారతికి వాట్సాప్ చేస్తూ ఉండండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధిపేట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ తిరుపతి నుంచి పంపించారండి దేవసేన గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు చూద్దాం, ఎవరు ఓకే దర్శన్ గారా, సాయి దర్శన్ అండ్ శేష సాయి గారు, రోహన్ గారు పంపించారండి, రైట్ ఆన్సర్. కనకారావు పెడిన రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు వాల్మీకి అంటున్నారు, నేను అడిగింది ఐ మాస్కింగ్ తమిళ్, తమిళంలో రామాయణాన్ని రచించిన రచయిత అడిగానండి తాతారావు గారు. నెక్స్ట్ కొత్తగూడెం డిస్టిక్ నుంచి ఇల్లందు నుంచి పంపించారండి అల్లూరి శ్రీనివాస్, ఆటో శంకర్, రాజేష్ ఖన్నా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేశోద జానకి రాజు, రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి పెళ్లగొండ్ల కాలనీ నుంచి మల్లగిరి విజయకుమార్ గారు, రైట్ ఆన్సర్. దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రామాయణాన్ని తమిళంలో రచించారు అంటూ పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దీప్తి వీరు పంపించారు, రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం తర్వాత గారు రైట్ ఆన్సర్. కవి చక్రవర్తి అంటున్నారు, కవి చక్రవహ అని బిరుదు చెప్తున్నారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్. ఉదయగిరి నుండి అనూష గారు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. జగిత్యాల జిల్లా నుంచి బుగ్గారం నుండి పంపించారండి తిరుణ గారి, ప్రకాష్, సుజాత, చోటు, కార్తికేయ, రైట్ ఆన్సర్. ఆర్టీసీ కాలనీ నుంచి విజయవాడ నుంచి శ్రీహరి గారు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్. ఎస్ఎం భాష మైద్కూరు నుంచి రైట్ ఆన్సర్. జయరామ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు పాకాల మండలం నుంచి. నెక్స్ట్ కొండేటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సర్ విజయవాడ నుంచి. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. మధు ప్రసాద్ తలంపాడు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం ఛాన్సర్, రైట్ ఆన్సర్. ఆయిచిన బాబు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. చాలా చలాకీ ప్రశ్నలు వేస్తుంటారు, బాగున్నాయి వింటున్నాము, రామాయణాన్ని తమిళంలో రచించింది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వినిపిస్తున్న పాట సూపర్ అండి, అన్ని పల్లవులు కలిపి హైలైట్లా ఉంది ఈ పాట, ఎక్కడ దొరుకుతాయండి ఇలాంటి పాటలు, మీకు బాగుంటాయి, మీరు సూపర్ అండి చిన్నబాబు గారు అంటున్నారు. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, థ్యాంక్ యూ అండి. అది అంత్యాక్షరి అండి, ప్రేమ ఖైదీలోది. నెక్స్ట్ ఆదూరు నుండి రాజశేఖర్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ వారి ఫ్యామిలీ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, నిజాంపేట జిల్లా విజయకుమార్ గారు పంపించారు, మెదక్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ తమిళంలో రామాయణాన్ని మొదటిసారిగా మహాకవి అంటూ పంపించారండి, ఎస్ సూపర్. ఎల్లప్ప గారు యాదవ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కుమారి లక్ష్మి వెంకటేష్ మా నేమ్స్ అంటూ పంపించారు, ఆన్సర్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి పంపించారు వీరంతా. వరవకొండ నుండి ఈశ్వరమ్మ, విశ్వరయ్య, కమ్మన్న, అబ్బా ఆన్సర్ చెప్పేశాను తమిళంలోని. తరాలపల్లి నుంచి పంపించారండి జరుపతుల బచ్చయ్య గారు, తమిళంలోనే మరి తమిళంలో అని ఆపేశారు.
ఆన్సర్ ఎక్కడ? మహమ్మద్ జైనుద్దీన్ శ్రీనివాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్.

నెక్స్ట్ గణగుంట రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సర్ రాజండి జయ అన్న కూతురు అంటే ఇప్పుడు పంపించారు. ఎస్ సురేంద్ర గారు, సురేంద్రనాథ్ పంపించారండి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. దేశిరెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు? ఓకే అంజన బాబు గారు పంపించారండి పాలవోయి నుంచి రైట్ ఆన్సర్. కంబన్ తమిళ్ అంటున్నాడు దొడ్డదేవరపాడు నుంచి ప్రకాష్ రాజ్ శ్యామలారాణి. నేను ఇంత ఆన్సర్ చదివేశాను, ఎవరు పంపించకండి. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిణి మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే తమిళంలో రామాయణాన్ని రచించింది కంబన్. రైట్ ఆన్సర్ పంపిణి మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సమయం చూస్తే 3:46 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు సందడి సందడి విత్ యువరాజ్ చిన్నబాబు. పాట వినండి, సినిమా పేరు చెప్పండి. పాట వినండి, సినిమా పేరు చెప్పండి. ఇప్పుడు వినబోతున్న పాట ఏ చిత్రంలోనిది? ఆన్సర్ తెలిస్తే 8662 4111 నంబర్ కు వాట్సాప్ చేయండి. పాట మాత్రం జాగ్రత్తగా వినండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: నేను ఒక పాట అయితే వినిపించాను, మరి ఆ పాట ఏ చిత్రంలో అయితే అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది పంపించారు, ఎవరెవరు పంపించారు, ఏం పంపించారు చూద్దాం. అప్పలరాజు గారు పెడన జోగానందన కాలేజీ ఆన్సర్ ఎక్కడండి? అప్పలరాజు గారు అసలు ఆన్సర్ పంపించలేదు. అనుకున్నాము సాంగ్ ఇంకా రాలేదు అని క్వశ్చన్ లో చిన్నబాబు అంటున్నారు. సాంగ్ క్వశ్చన్ లో లేదు, నేను వినిపించే పాట ఏ చిత్రంలో ఉండేది అని అడిగాను దస్తగిరి సంజయ్ గారు. ఓహో, సాంగ్ ఇంకా రాలేదా, నాకు అయితే ఆన్సర్ అర్థం కదా. ఈ క్వశ్చన్లో ఏమిటంటే, నేను సాంగ్ వినిపించాను, చిత్రం పేరు చెప్పమన్నానండి, ఓకేనా? వినండి, సినిమా పేరు చెప్పండి, నాకు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారా. దేవసేన తిరుపతి నుంచి పంపించారండి. ఏమి పంపించారు? ఓ, సూపర్ సూపర్ సూపర్. మీరైతే రైడానసరి పంపించారండి. ఎలా తెలుస్తుందండి దేవసేన గారు? అనంతపురం నుంచి పిల్లగొండ్ల కాలనీ నుంచి ముల్లగిరి విజయ్ కుమార్ గారు, బంగారు రాజు అట. ఆహా, కాదు, అనంతపురం అంశం బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు పంపించారు. ఓహో, రైట్ ఆన్సరే. మీ ఆఖరి ప్రశ్నకు సమాధానం రైట్ ఆన్సర్, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. రైట్ ఆన్సర్ పంపించారు. తెలిసిపోతుంది ఏంటి అబ్బాయిలకి? తెలియదండి అంటున్నారు. ఎక్కడి నుండి తీసుకొస్తున్నారండి అంటున్నారండి వీరు. ఓకే, దీప్తి గారు, నేను చెప్తానండి. గోనా బుద్ధారెడ్డి, పాలంపాలి, ఆలగడ్డ నదనగర్ నుంచి పంపించారండి. ఏంటది ఆన్సర్ ఇక్కడ? నెక్స్ట్ ఎవరు? సంధ్య అనంతపురం నుంచి పంపించారండి. కాదండి, రాంగ్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారు శిరీష గారు, తిరుపతి నుంచి. ఓకే, రైట్ ఆన్సరే. ఎస్ఎం భాష గారు పంపించారు. ఆన్సర్ లిటిల్ హార్ట్స్ అట. కాదు, మైద్కూర్ జాఫర్ పోలరంగడు చిత్రంలోనిది ఈ పాట అంటున్నారు. ఆహా, కాదు. నెక్స్ట్ అప్పలరాజు గారు పెడన జోగర్ధన కలిసి అప్పలరాజు గారు ఎలా కనిపించారు? మీరు కూడా ఎక్కడి నుంచో తెచ్చుకున్నారా ఉప్పు? రైట్ ఆన్సరే. మామ చరిత్ర శ్రీవారి చరిత్ర, మీరు వినించిన పాట విన్నాం కానీ సినిమా పేరు అయితే ఎప్పుడూ తెలియట్లేదు. పాట అయితే విన్నారట, నేను చెప్తానండి. అంజనబాబు గారు పంపించారండి. రైట్ ఆన్సర్, సూపర్. ఉరకొండి ఈశ్వరయ్య, ఈశ్వరి కృష్ణాష్టమి. కాదు, సందరి సుందరి చిత్రంలో చిన్నబాబు పాడిన పాట. అబ్బా, సూపర్ సూపర్. అసలు దీనికైతే మీరందరూ ఓ వేసుకోవాలండి, ఎందుకంటే ఆ పాట నేనే పాడానట. సరిపోయింది సమ్మడం. ఆ పాట పాడింది నేను కాదు, కానీ చిత్రం పేరు అడిగాను. నెక్స్ట్ ఆత్మగురించి ఆదిశేషు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆదిశేషు గారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు గుడ్ నూన్ చెప్తున్నారు. సరే, అసలు ఆన్సర్స్ అయితే కొంతమంది పంపించారు, ఎవరు పంపరేమో అనుకుంటున్నాను, కానీ అయితే పాట విన్నారు. ఈడు గోల్డ్ హ్యా ఈ చిత్రంలో ఉందన్నమాట. సందరి సుందరి వింటున్నారు విత్తివరాజ్. చిన్నబాబు స్టూడియోలో సమయం చేస్తే 3:54 దాటి 53 సెకండ్లు అయింది. ప్రశ్న, గెట్ రెడీ. స్వతంత్ర భారతం దేశానికి తొలి హోం మంత్రి ఎవరు? స్వతంత్ర భారత్కు తొలి హోం మంత్రి ఎవరు? అర్థమైందా? ఆన్సర్ తెలిస్తే 8662441 నంబర్కు వాట్సాప్ చేయండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. వికసిత్ భారత్ లక్ష్యం సాకారమయ్యేందుకు దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం 137వ సంచికలో నేడు ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ భవితను కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇటీవల ప్రారంభమైన నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్టంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల అంతర్వలయ రహదారి అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 19 వరకు 441 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలకు 2,42,00,000 రూపాయలు వెచ్చించి ఈ శస్త్రచికిత్సలు చేయించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలోని ప్రైవేట్ అనేడెడ్ ప్రొఫెషనల్ వైద్య దంత కళాశాలల్లో యూజీ పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన ఫీజుల పెంపును వర్తింపచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ 3 వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. రాష్టంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు సంబంధించి ఐచ్ఛికాల ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. ఇప్పటికే 14,548 మందితో కూడిన మెరిట్ లిస్టును విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిన్న విడుదల చేసింది. రోడ్డు ప్రమాదాలు, మెడికో లీగల్ మరణాల నమోదు 21 రోజుల్లో జరగాలని రాష్ట వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆయా మరణాల వివరాలు జనన మరణాల రిజిస్టార్లకు సకాలంలో అందించలేకపోవడంతో మరణాల నమోదు ఆలస్యమవుతోందని పేర్కొంది. జలజీవన్ మిషన్లో భాగంగా చేపడుతోన్న మల్టీ విలేజ్ స్కీమ్ బల్క్ వాటర్ సప్లై పథకాల పనులకు బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం 956.77 కోట్ల రూపాయల అదనపు నిధులు విడుదల చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు. Thank you.

స్వాతంత్రంలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, స్వతంత్ర భారతదేశానికి తొలి ఓం మంత్రి ఎవరు అని అడిగాను. ఆన్సర్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఎవరు ఎవరు ఎవరు

ఆత్మ గురించి తాటి పాములు ఆశేషు గారు రైట్ ఆన్సర్ పంపించారండి. మీరు పంపింది అయితే రైట్ ఆన్సర్. తర్వాత మీరు నిజంగా గోల్డే ఓ సారు అంటున్నారు. నేను గోల్డా? లాస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. ఎవరు? ఆర్జీ జో గారు. వావ్, సూపర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా షోకు మీరు వాట్సాప్ చేసినందుకు. మన సంద్రి సంద్రిలో మన ఆర్జే జో గారు కూడా, జ్యోతిమ్మ గారు కూడా పాల్గొన్నారు. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ అయితే లైవ్లో, అబ్బో రాంగ్ అయితే లైవ్లో చదవకండట, ఇది పెద్ద అండి. మీరు పంపించింది రైటే అండి జో గారు. నెక్స్ట్ ఎన్ వెంకటరమణయ్య గారు పంపించండి, సూళ్లూరుపేట మండలం నుంచి, తిరుపతి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధగారు, హౌసింగ్ బోర్డు కాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హౌసింగ్ బోర్డు కాల నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్. దొంతి రమేష్ గారేట, రైట్ ఆన్సరే. నెక్స్ట్ దస్కిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పిల్లగుండ్ల కాల నుంచి ముళ్ళగిరి విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ పంపించారు. పేర్లు కొంచెం వెరైటీగా ఉన్నాయండి. ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటూ పంపించారు. ఇండిపెండెన్స్ డే ఇండియా అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సురేంద్రనాథ్ ఓకే ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జయం భాషా గారు పంపించారండి రైట్ ఆన్సర్. వారి కుటుంబ సభ్యులు వీడు గోల్డ్ హ్యా అనే సినిమాలో అంటూ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆశీష్ గారు రైట్ ఆన్సర్. కాపీ పేస్ట్ అంటే అదేదో ఉప్పు అందింది వీరికి. సారీ అండి. తర్వాత ఎవరు? ఆశీష్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మురహరి యశోద జానకి రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. మామ జైన దిన

వారు జయనుద్దీన్ గారు పంపించారు. రైట్ ఆన్సర్ అంజనబాబు గారు పంపించారు పాలబోయి నుంచి. రైట్ ఆన్సర్ అప్పల్ రాజు గారు పెనల జోగరాజరావు నుంచి. రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎవరు పంపించారు, తలంపాడు నుంచి పంపించారండి, మధు మధు ప్రసాద్ గారు. రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్. నేను 2 సార్లు ఆన్సర్ పెడుతున్నా మీరు చదవడం లేదు, ఎందుకు అలాగా మీరు అడిగిన ప్రశ్న సమాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అవునా, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష గారా, ఓకే బహుశా స్కిప్ అయిపోయిందండి, ఇప్పుడు చదివాను కదా ఇంకోసారి చదవను. ఉదయగిరి నుండి అనూష డానియల్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకేనా. నెక్స్ట్ కొత్తగూడ నుంచి పంపించారండి నరసింహారావు గారు. రైట్ ఆన్సర్ మీరు వినిపిస్తున్న సాంగ్ మై ఫేవరెట్ అండి అంటున్నారు. వనస్థలి నుంచి, వనస్థలిపురం నుంచి డి బాలాజీ గారు మై ఫేవరెట్ అండి అంటున్నారు. అప్పట్లో ఒక దుమ్ము రేపిందట ఈ పాట. అబ్బో. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి ఆన్సర్ వచ్చేసి నేనైతే రివీల్ చేశాను. మొట్టమొదటి మనే స్వతంత్ర భారతదేశానికి తొలి హోంశాఖ మంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఇంకున్నారు ఉక్కు మనిషి మీరు పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ కామర్తి శంకర్ రాజుల నుంచి హాయ్ చెప్తున్నారు. వావ్. లంక కృష్ణారావు గారు రైట్ ఆన్సర్. ఈరోజు అందరూ సరే సూపర్ అండి జూనియర్ సాయి కుమారి గారు అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. వావ్. జ్యోతి మేడం గారికి హాయ్ చెప్పండి అంటున్నారు శ్రోత ఎస్ రమేష్ గారు. ఓకేనండి మేడం మీకు హాయ్ చెప్తున్నారండి మన శ్రోతలు. నాకైతే అందిన ఆన్సర్స్ అయితే ఇవి. అందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం చూస్తే 4:08 దాటింది. మరి 8 నిమిషాలు దాటి 5 సెకండ్లు. వివిధ ఈనాటి వివిధాలో ఒకే చిత్రం నుంచి పాటలు విందాం. అందుకంటే ముందు ఒక పాట విందాం. ఎప్పుడో విన్న పాట ఇది, బట్ చాలా మెలోడియస్గా ఉండే పాట. ఇద్దరు చిత్రం నుంచి వింటున్నామంటండి వివిధ భారతి FM 101.3 MHz పై వివిధ

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: స్టూడియోలో సమయం చూస్తే 4:15 దాటి 14 సెకండ్లు అయిపోయింది. వివిధాలు ఒకే చిత్రంలోని పాటలు, సీతీయ చిత్రం నుంచి మరియు పాటలు విన్నాం. SP బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన చంద్రబోస్ గీతం.

నాకు సింహేంద్ర సదృశం ఆ చూపుణాక్రమిషితం ఉచ్ఛ్వాసమతని ఓంకారం విశ్వాసమతని ధిక్కారం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఓ పిల్లా, ఓ

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అంతటి చిరంతన నిరంతర వికస్వర వైభవంతో విరాజిల్లిన రాయలసీమ, మన రైతన్నల సీమ, ఈనాడు దుష్కర ముష్కర చక్ర దురంతాలతో అతలాపుతలమవుతుంటే చూస్తూ ఉంటారా? చూస్తూనే ఉంటారా?

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: మీరింత వరకు వివిధ శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు సేతి చిత్రం నుంచి పాటలు విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 17 సెకండ్లు. నేనైతే టాటా బై బై చెప్పే సమయం కూడా ఆసన్నమైంది కదా. నెక్స్ట్ ఆర్జీ కూడా రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడైతే
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ఈ సాయంత్రం కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా కొన్ని సినిమా పాటలు విందాం. దృశ్యం ఈ చిత్రం కోసం నజీం అర్షద్ పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ శరత్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: చిత్రమంజరి కార్యక్రమం తర్వాత పాట వినండి. వసంతం చిత్రం కోసం హరిహరన్ సుజాత బృందం పాడిన పాట వింటారు. సంగీతం SA రాజ్కుమార్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: నిన్ను కోరి, ఈ చిత్రం నుంచి కార్తీక్ చిన్మయ్ శ్రీపాద పాడిన పాట వింటారు. సంగీతం గోపి సుందర్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రం కోసం SP చరణ్ పాడిన పాట వింటారు. సంగీతం RP పట్నాయక్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: చిరుత ఈ చిత్రం కోసం టిప్పు మరియు కైలాష్ కర్పాడం పాట వింటారు. సంగీతం మణిశర్మ.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: చిత్రమంజరి కార్యక్రమం తర్వాత పాడే అండి. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్ మరియు మోహన్ భోగరాజు పాడిన పాట వింటారు. సంగీతం విశాల్ శేఖర్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వినండి ఆరెంజ్ ఈ చిత్రం కోసం సాహిల్ హదా మరియు సినిమాయి పాడిన పాట వింటారు. సంగీతం హరీష్ చేరాజ్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: బలగం ఈ చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన పాట వింటారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: చిత్రమందిలి కార్యక్రమంలో వినండి. ఎవడే సుబ్రహ్మణ్యం ఈ చిత్రం కోసం రమ్య పాడిన పాట వింటారు. సంగీతం రాధాన్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా వినండి, మారీ 2 చిత్రం కోసం ధనుష్ మరియు MM మానసి పాడిన పాట వింటారు. సంగీతం హారిస్ జయరాజ్, క్షమించండి, యువన్ శంకర్ రాజా.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సాయంత్రం ప్రసారంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payments sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: తాతయ్య ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది

0: చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మడి సంజయరాణి వెల్లడించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచికలో ప్రధానమంత్రి ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాదక ద్రవ్యరహిత యువత అభివృద్ది చెందిన భారతం అన్న పేరుతో ప్రచారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాగుతోందన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములవుతుండటం సంతోషకరమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఈ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే హై. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారని నరేంద్ర మోదీ చెప్పారు. ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందినప్పుడు ఆమె కుటుంబ భవిష్యత్తు కూడా మెరుగుపడుతుందన్నారు. పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని, ఇంటి అవసరాలు తీరుతాయని, మహిళల ఆత్మవిశ్వాసం బలపడుతుందని ప్రధానమంత్రి వివరిస్తూ,
1: పీఎం స్వనిధి యోజన కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై. యానీ దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజనా సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. గాజియాబాద్ కి బబీతా శర్మా జీ ఇస్కా బహుత్ అచ్చా ఉదాహరణ హై. బబీతా జీ పూజా కి సామగ్రీ కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ. ఫూల్, దియే, అగర్బత్తీ, నారియల్ జేసీ చీజే బేచ్ కర్ వో అప్నే పరివార్ కి ఆజీవికా మే హాత్ బంటాతీ థీ.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగు తాగునీరు లభించనుంది. వెలిగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. తొలిదశ ప్రారంభం ద్వారా 10.70 TMCల కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో సుమారు 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా, మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట సూక్ష్మ, చిన్న, మత్స్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట వ్యాప్తంగా ఈ పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పారు. కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్దిదారులకు సెప్టెంబర్ 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలను విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. గిరిజన విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్దం చేయడం ద్వారా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పాత్రికేయులతో ఆమె ఈ రోజు మాట్లాడుతూ, దీనికోసం విశాఖపట్నం జిల్లా మారిక వలసలోని గురుకుల పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ఇంటర్మీడియట్ చదివే 600 మంది ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్య, వసతి, ఆహారంతో పాటు నీట్, ఐఐటి, జేఈఈ కోచింగ్ అందిస్తామని మంత్రి తెలిపారు. రాష్టంలో నీట్, పీజీ జాతీయ అర్హత పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును, పరీక్షా కేంద్రాల్లోని వసతుల కల్పన, విద్యార్థుల హాజరు, ఇతర భద్రతా ఏర్పాట్లను నేరుగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు గత 5 పరీక్షా కేంద్రాల్లో 1,159 మందికి గాను 1,147 మంది విద్యార్థులు హాజరయ్యారని 98.95% హాజరు నమోదైనట్లు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని తెలిపారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తావత్ విస్తీర్ణాః. సః అసూచయత్ యత్ భారతం సమగ్ర విశ్వస్మాత్ సహస్రశః కన్యాః ఏకత్ర ఆనయతి యాః ఏతాదృశాన్ స్వప్నాన్ పశ్యంతి. ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ అస్య ఉపక్రమస్య నామ మిషన్ శక్తి సెట్ ఇత్యస్తి యేన అష్టోత్తర శత దేశానాం ద్వాదశ సహస్రం ఛాత్రాః నూతనోన్మేష క్షేత్రే ఉపగ్రహ ప్రౌద్యోగికీం జ్ఞాతుం అవసరం ప్రాప్నువంతి. ప్రధానమంత్రి ముంబై నగరస్థేన కృష్ణ శేషాద్రి ఇత్యమునా సహ సంభాషణం అకరోత్. యేన www.bharatrajya.com ఇతి ఏకం విశిష్టం వెబ్ ఫలకం నిర్మితం. అనేన వెబ్ ఫలకేన కస్యాపి వర్షస్య చయనేన జనాః సహజతయా జ్ఞాతుం శక్నువంతి యత్ తస్మిన్ కాలే భారతస్య కస్మిన్ భాగే కస్య శాసకస్య శాసనమాసీత్. శ్రీమోదీ అవదత్ యత్ అస్మిన్ వర్షే వందే మాతరం ఇతి గీతస్య సార్ధశతమీ జయంతి వర్తతే, అతః ఇదం వర్షం ఇతోప్యధికం విశిష్టం మహత్వమావహతి.
1: తిరంగే కా యే ఉత్సవ్ కేవల్ భారత్ తక్ హి సీమిత్ నహీ రహా. ఇస్ సాల్ సూర్యపథ్ తిరంగా కే జరియే హమారా తిరంగా దునియా భర్ కీ ఏక్ అనోఖీ యాత్రా పర్ నిక్లా. ఫిజీ కే సువా మే సూరజ్ కీ పెహలీ కిరణ్ కే సాథ్ తిరంగా ఫహరాయా గయా. ఇస్కే బాద్ ఏషియా, అఫ్రికా, యూరోప్ ఆర్ ఫిర్ అమెరికా కే శాన్ ఫ్రాన్సిస్కో తక్ ఇండియన్ మిషన్స్ ఆర్ పోస్ట్ పర్ తిరంగా లహరాతా గయా. ఆప్ కల్పనా కర్ సక్తే హై యే దృశ్య కిత్నే అద్భుత్ రహే హోంగే.
0: మధ్య నేపాలే ఆకస్మిక జల ప్రళయేన మృతానాం సంఖ్యా సమేధ్య అష్టషష్ట్యుత్తర సప్తశతం సంవృత్తా. అద్యాపి మృత వపుంసి సంప్రాప్యంతే. అస్యాం ఘటనాయాం సార్ధ ద్విసహస్ర జనాః విలుప్తాః సంతి. సంకటస్య పంచమే దినే సహాయోద్ధార కర్మచారిణః ద్రుతగత్యా విలుప్తానాం అన్వేషణాయ కార్యం కురువంతి. మహిళానాం ఏషియా చషక వింశతి ప్రతి వింశతిః క్రికెట చషక శృంఖలాయాం అద్య భారతీయ మహిళా దళం థాయిలాండ్ దళేన సహ క్రీడిష్యతి. ఇయం స్పర్ధా దుబై నగరె భవిష్యతి. భారతీయ సమయానుసారేణ రాత్రౌ సార్ధాష్టవాదనే స్పర్ధా ఆరప్స్యతే. దళనాయికాయాః హర్మన్ప్రీత్ కౌర్ ఇత్యస్యాః నేతృత్వే భారతం ప్రతియోగితాయాం స్వస్య అభియానస్య ఆరంభం కరిష్యతి. ఇతి వార్తాః.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఈ సాయంత్రం మరి రేపు మేము ప్రసారం చేయ మా కార్యక్రమాల వివరాలు వినండి. ఈ సాయంత్రం ప్రసారంలో 6:35 జనపద రంజని కార్యక్రమంలో శ్రీమతి పులుగు ఏడుకొండలమ్మ బృందం పాడిన సాంప్రదాయ జానపద గీతాలు వింటారు. 7:15 ఇల్లు వాకిలి ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 7:45 8:40 తిరిగి 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 8 మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 10 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేయ కార్యక్రమాలు. ఇక రేపటి కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రభాత ప్రసారంలో 6 దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ ఓంకారేశ్వర స్తుతిమాల వింటారు. ఆరు 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పుణ్యఫలము ఈ అంశం గురించి శ్రీ పిసిహెచ్ గోపాలరావు గారు వ్యాఖ్యానం వింటారు. అనంతరం 6:35 చేను ముచ్చట్లు వేసోదారుల కార్యక్రమంలో జొన్న పంట సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట జాతీయ నేత్రదానం పక్షోత్సవాల సందర్భంగా కార్యక్రమంలో ఇలపావులూరి శేషతల్ప సాయి గారి కవితలు వింటారు. అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా శ్రీ జె చంద్రమౌళి గారి పద్య కవితలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ యు విజయ భాస్కర్ రావు. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ప్రారంభమవుతాయి తెలుగులో. 10:15 నుంచి సాయంత్రం 4:50 వరకు వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుంచి ఇక 4:50 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. మీరు ఇంతవరకు ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయి మా కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
6: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో ఇప్పుడు వినండి జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి పులుగు ఏడుకొండలమ్మ బృందం పాడిన సాంప్రదాయ జానపద గీతాలు.
7: ఈనాటి సంస్కార్ గీత్ సంప్రదాయ జానపద గీతాలు కార్యక్రమంలో భాగంగా శ్రీమతి పులుగు ఏడుకొండలమ్మ బృందం పాడిన జానపద గీతాలు విందాం. తూర్పున మైలెట్టనే ముద్గరుడా కురిసి వానలు కురువవా అంటూ వరుణదేవుణ్ణి ఆహ్వానిస్తూ సాగే ఈ జానపదాన్ని విందాం.

పోతా.

0: దొనే సిరియాల ఇంకేమి పూదెద్దునే. కొండ కొండల నడుమునా ముద్రుడా ఏడు కొండల నడుమునా ముద్రుడా ఏడు కొండల నడుమునా
1: కొండ కొండల నడుమునా ముద్రుడా ఏడు కొండల నడుమునా ముద్రుడా ఏడు కొండల నడుమునా
0: ఏడు కొండల నడుమునా ముద్రుడా ఎల జలది లోపలయ్యా ముద్రుడా ఎల జలది లోపలయ్యా.

గొబ్బీయంలో ఓ నీటి చంద్రుడా ఓ నీలవర్ణుడా అంటూ పాడుతున్నారు ఏడుకొండలమ్మ బృందం. విందాం మరి.

పెద్ద గంధపు చెక్క పేరైన చాలు పైడి పల్లెంబు. శ్రీరాముడు అలిగితే పట్టెమంచం ముద్దుటుంగరం ఇస్తాము అంటూ జానపద శైలిలో పాడే ఈ జానపదాన్ని విందామా?

0: చిన్ని చిన్ని ముత్యాలు కూర్చేదెవరో, చిన్నలతో సరసాలాడేదెవరో అంటూ ఈ జానపదాన్ని పాడుతున్నారు. విందాం.
1: చిన్న చిన్న ముచ్చాలో కూర్చేదెవ్వారో, చిన్నలతో సరసాలో ఆడేదెవ్వారో, దొరలా గట్టిన కంచపురమో ప్రేమాగారమ చంద్ర ప్రేమ సుందరితో, గోదావరి పోయేదన్నటికో అరుగక్కి అద్దాలో చూసేదెవ్వారో, ఎందంబో గొడుగు నేడొచ్చేదెవ్వారో, దొరలా గట్టిన కంచపురమో చిన్న చిన్న ము

గోదావరి పోయేదన్నటికో, పెద పెద్ద ముత్యాలో కూర్చేదెవ్వారో, పెద్దలతో సరసాలో ఆడేదెవ్వారో, దరలా గట్టిని కంచాపురము. పెద పెద్ద ముత్యాలో కూర్చే రుక్మిణమ్మ, పెద్దలతో సరసాలో ఆడే సీనయ్యా, దరలా గట్టిని కంచాపురము. ప్రీమాగారం సింద్ర ప్రీమా సుందరితో గోదావరి పోయేదన్న.

నటిగో అందంబు గొడుగు నేడొచ్చేదెవ్వరో, అందంబు గొడుగు నేడొచ్చేదెవ్వరో, ఎదురు సూపులేమో చూసేదెవ్వరో, దొరల గట్టిన కంచాపురము అందంబు గొడుగు నేడొచ్చే సారెడ్డా, ఎదురు సూపులు చూసేటి ప్యారీలమ్మ, దొరల గట్టిన కంచాపురము ప్రీమాగారమ చంద్ర ప్రీమా సుందరితో, గోదావరి పోయేదన్నటిగో నిలువుటద్దమ నీడ చూసేదెవ్వరో, నిలువు నిమ్మల నీడ నొచ్చేదెవ్వరో, దరళాగట్టిని కంచాపురము ప్రీమాగారమ చంద్ర ప్రీమా సుందరితో, గోదావరి పోయేదన్నటిగో

0: ధరలాగట్టిని కంచాపురము, ప్రేమాగారమచంద్ర ప్రేమ సుందరితో గోదావరి పోయేదెన్నటిగో. చెట్టెక్కి శరణ కోలిసిరే సీనయ్య, చెట్టెక్కి శరణ కోలిసిరే సీనయ్య, చెల్లిళ్ళు కరిణాలో తోలే పాతయ్యా, దొరలాగట్టిని కంచాపురము, ప్రేమాగారమచంద్ర ప్రేమ సుందరితో గోదావరి పోయేదన్నటిగో.
1: ఆదివారమయ్యా శివుడా, తెచ్చిన పండ్లన్నీ తిలకలు కొట్టాయి, ఇవి నీవు ఆరగించవా అంటూ సాగే ఈ జానపదాన్ని విందాం.

0: మీరు ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో సంస్కార గీతలో భాగంగా శ్రీమతి పులుగు ఏడుకొండలమ్మ బృందం పాడిన సాంప్రదాయ జానపద గీతాలు విన్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము

0: ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.
0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త్ భారత్ ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువత్ ప్రచారంలో వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, డ్రగ్స్ లేని యువత, మత్తురహిత భారత్ లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకున్న సామూహిక సంకల్పమని పేర్కొన్నారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కే హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయటపడ్డానికి సహాయం చేసేవారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని, ప్రజలను అలాగే మత్తురహిత జీవితం సందేశాన్ని అందించే పాటలు సృష్టించాలని యువ సంగీతకారులను కోరారు. దేశంలో అద్భుతమైన కంటెంట్ క్రియేటర్లకు కొరత లేదని, సమాజ శ్రేయస్సు కోసం వారు వివిధ భాషల్లో అవగాహన కంటెంట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు. పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు నూతన శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ యోజనలోని మహిళా సాధికారత కోణంపై చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారుల్లో దాదాపు 46% మహిళలే ఉన్నారని

0: మోదీ వెల్లడించారు.
1: పిఎం స్వనిధి యోజన కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై, యానీ దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజన సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. గాజియాబాద్ కి బబీతా శర్మా జీ పూజా కి సామగ్రీ కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ, మెహనత్ ఖూబ్ థీ, లేకిన్ కారోబార్ బఢానే కే లియే పూంజీ కి జరూరత్ థీ. పిఎం స్వనిధి సే ఉన్హే ఆర్థిక మదద్ మిలీ, కారోబార్ కా విస్తార్ కియా, గ్రాహక్ బఢే ఔర్ ధీరే ధీరే సడక్ కినారే కా ఉన్కా ఛోటా సా స్టాల్ ఏక్ దుకాన్ మే బదల్ గయా.
0: భారత్ ఉజ్బెకిస్తాన్ లో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమగ్ర స్థాయికి పెంచుతున్నట్టు ప్రకటించాయి. భారత్ కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేయడానికి, అలాగే అరుదైన ఖనిజాల త్రవ్వకాలకు సంబంధించిన ప్రాంతాలపై చర్చలు జరిపేందుకు ఉజ్బెకిస్తాన్ అంగీకరించింది. గనులు, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల చర్చలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో ఇరు దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత వ్యాపారాన్ని 5 రెట్లు పెంచి 2030 నాటికి $5 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం పట్ల ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
2: ఇస్ వర్ష్ హమారి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమ్నే హమారి సాజేదారీ కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార్ $1 బిలియన్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 తక్ $5 బిలియన్ వ్యాపార్ కా లక్ష్య రఖా హై. ఇస్కే లియే హమ్ మార్కెట్ యాక్సెస్, కనెక్టివిటీ, బ్యాంకింగ్ ఔర్ పేమెంట్ జేసే జుడే విషయం పర్ వ్యవస్థాగత్ రూప్ సే ఆగే బఢేంగే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్ది సేపట్లో కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బిష్కెక్ లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ఎస్సీఓ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. 2017 నుండి భారత్ ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్లకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముర్ము డిగ్రీ పట్టాలు అందజేస్తారు. జర్నలిజంలో అత్యంత ముఖ్యమైన నైతిక విలువ విశ్వసనీయత అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేరళలోని అలంపూజలో కేరళ కౌమిది దినపత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. 1 శతాబ్దానికి పైగా నైతిక విలువలు వీడకుండా పత్రికా రంగంలో సేవలందిస్తున్నందుకు కేరళ కౌమిది యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం జాన్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 768 మంది మృతి చెందగా 2500 మందికి పైగా గల్లంతయ్యారు. 8186 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. భోటే కోసి నదీ ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 108 మంది భారతీయులను రక్షించగా మరో 275 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇప్పటికే 4 విమానాల్లో 68 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, నిత్యావసరాలను ఖట్మండుకు పంపించింది. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల వచ్చిన వరదలు పట్టణాలను, జల విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టాయి. నేపాల్ చైనా అధికారులతో కలిసి భారత్ రక్షణ చర్యలను వేగవంతం చేస్తోంది. కేంద్ర కార్మిక, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ

0: ఐ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఉద్యోగ పురోగతి, ప్రమోషన్లు, నిలిచిపోయిన సర్వీస్ వ్యవహారాలపై ప్రతినిధి బృందం మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. వారి డిమాండ్లను సంబంధిత శాఖలతో సంప్రదించి లోతుగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్ థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడీ రన్నరప్గా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఈ, ఇండోనేషియా జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. ఈరోజు ఒడిశా రాష్టంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త యువత ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి ఇల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో గొర్రెలు, మేకలు పెంపకంలో కొత్తగా చేపట్టే రైతులకు సూచనల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల, వెటర్నరీ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ గారి ప్రసంగం విందాం. కార్యక్రమం వినబోయే ముందు ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: జీవాల పెంపకం ప్రారంభించడానికి ముందుగా మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఎన్ని రకాల మేకలు మరియు గొర్రెల జాతులు ఉన్నాయి, మరియు అందులో మన ప్రాంతానికి లేదా మన జిల్లా లేదా మన జిల్లాలో ఉండే మన ప్రాంతానికి ఏ రకమైన జాతులు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్న జాతులను తెలుసుకోగలమో అప్పుడే మనం సరైన జీవాల పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పుడు మన దేశంలో సుమారుగా 40 గొర్రె జాతులు మరియు 20 మేక జాతులను గుర్తింపబడిన జాతులుగా ఉన్నాయి. అందులో గొర్రె జాతుల్లో మన ప్రాంతానికి లేదా సదరన్న దక్షిణ భారతదేశానికి అనుకూలంగా ఉన్న జాతుల్లో ముఖ్యమైనవి నెల్లూరు జాతి మరియు దక్కని బళ్ళారి జాతులు. ఈ మూడు జాతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి

మరియు మన ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పెంపకంనకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా విదేశీ జాతులలో మనకు ర్యామ్ బుల్లెట్ అనే జాతిని ఎక్కువగా మన వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. అదే మేకలనందు అయితే బార్బరీ, జమునాపురి, ఉస్మానాబాడీ, బ్లాక్ బెంగాల్ వంటి జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. అందులో వివరంగా మనం ఏ జాతి ముఖ్యమైనది లేదా ఏ జాతి మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తెలుసుకునే ముందు ఆ జాతుల యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం. గొర్రెల్లో మన ప్రాంతానికి అత్యంత అనుకూలమైన జాతి నెల్లూరు జాతి. ఈ జాతి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గొర్రెల పెంపకంకు అత్యంత అనుకూలంగా భావించబడే జాతుల్లో మొట్టమొదటిది. ఎందుకనగా ఇది అత్యంత ఎత్తైన మరియు మాంసోత్పత్తికి అనుకూలంగా ఉండే జాతుల్లో ఈ నెల్లూరు జాతి ముఖ్యమైనది. అందులో నెల్లూరు వైటు, నెల్లూరు జోడిపి, నెల్లూరు బ్రౌను అనేవి ఇవన్నీ కూడా నెల్లూరు జాతికి సంబంధించినవే. మన రాష్ట్రానికి నెల్లూరు జాతి తర్వాత మరి యొక్క అనుకూలంగా ఉండే జాతుల్లో దక్కని జాతి అనేది కూడా ముఖ్యమైన జాతి. ఈ జాతి దేశంలోనే ఎక్కువగా ఉండి తెలంగాణ, మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాల్లోని శీతోష్ణ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జాతిని మనం పెంచుకునే ముందర అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా చూసుకోవాలి. ఎక్కడైతే చలి వాతావరణం, సమశీతోష్ణ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతంలో దక్కని జాతి బ్రీడ్ మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వేడి వాతావరణమైన రాయలసీమ, ప్రకాశం వంటి జిల్లాల నందు దక్కని జాతి పెంపకం అంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అంత వేడి ప్రాంతానికి ఉన్ని రకమైన ఈ దక్కని జాతి అనుకూలం కాదు. గొర్రెల్లో మరొక ముఖ్యమైన జాతి ఏంటి అనగా బళ్ళారి జాతి. ఇది ఎక్కువగా కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతం నందు అందుబాటులో ఉంటుంది. మరియు ఈ బళ్ళారి జాతి మన ప్రాంతానికి కూడా, రాయలసీమ మరియు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే నెల్లూరు, దక్కని, బళ్ళారి మరియు మాండ్య జాతులు మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా విదేశీ జాతుల గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ర్యామ్ బుల్లెట్ అనే ఒక గొర్రె జాతి ముఖ్యంగా మనం వేరే ఇతర దేశం నుంచి దిగుమతి చేసుకొని పెంచుకుంటున్న జాతి. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది, మాంసం ఉత్పత్తికి మరియు ఉన్ని ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. మరియు ఇది వివిధ రకాల వాతావరణానికి అననుకూల వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకుంటుంది. ఇందులో ఉన్ని ఉత్పత్తి కూడా జరుగుతుంది కాబట్టి వేడి వాతావరణ పరిస్థితులు కలిగిన రాయలసీమ వంటి ప్రాంతాల్లో ర్యామ్ బుల్లెట్ జాతి గొర్రెల పెంపకం అంత అనుకూలమైనది కాదు. ఎందుకనగా ఈ ఉన్ని కలిగిన బ్రీడ్లలో ఆ వేడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణం బయటికి వెళ్ళలేక అవి తక్కువ ఉత్పత్తిని, మాంస ఉత్పత్తిని, ఉన్ని ఉత్పత్తిని కలిగి మనకు ఆదాయాన్ని తక్కువగా లభించును. అదేవిధంగా మనం విదేశీ జాతుల్లో డార్పర్ జాతి గొర్రెలు కూడా ఉన్నాయి. ఇవి కొమ్ములు లేకుండా శరీరం పొడవుగా మరియు వెంట ఉండి మాంసము మరియు ఉన్ని ఉత్పత్తికి అనుకూలంగా ఉండును. ఇవి దాదాపుగా 100 రోజుల్లోనే ఒక 25 కిలోల నుంచి 30 కిలోల వరకు బరువు వరకు పెరిగి 17 నుంచి 20 కిలోల మాంసం వరకు ఇచ్చును. సంవత్సరంలో అన్ని మాసాల్లో ఎదకు వచ్చే గొర్రె జాతుల్లో డార్పర్ జాతి గొర్రెలు ముఖ్యమైనవి. మిగిలిన జాతులు కొన్ని సందర్భాల్లో ఏప్రిల్ టు మే మరియు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మాత్రమే మిగిలిన జాతులు ఎదకొస్తాయి. కానీ డార్పర్ జాతి గొర్రెలు సంవత్సరంలోని అన్ని మాసాల్లో అన్ని నెలల్లో ఇవి ఎదక రావటం వలన మనకు పునరుత్పత్తి ప్రక్రియ ఎక్కువగా ఉండి ఎక్కువ పిల్లలు కలగటం ద్వారా ఆదాయాన్ని ఎక్కువగా పొందవచ్చు. కానీ రాయలసీమ వంటి ప్రాంతానికి డార్పర్ జాతి గొర్రెలు కూడా అంత అనుకూలం కాకపోవచ్చు. సో చివరిగా ఈ గొర్రె జాతుల్లో మన ప్రాంతానికి ఎక్కువగా అనుకూలమైన జాతి మొట్టమొదటిది నెల్లూరు. నెల్లూరు తర్వాత బళ్ళారి, బళ్ళారి తర్వాత దక్కని జాతులు ముఖ్యమైనవి. విదేశీ జాతుల్లో ర్యామ్ బుల్లెట్ మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పెంచుకోవడానికి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎన్ని జాతులు మన దేశంలో ఉన్నాయి, ఏ రకమైన గొర్రెలు మనం, వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మనము ముఖ్యమైన మేకల జాతుల గురించి కూడా తెలుసుకుందాం. మన దేశంలో దాదాపుగా 20 రకాల మేక జాతులు గుర్తింపబడినాయి. కానీ మన రాష్ట్రంలో ఉన్న 75% నుంచి 80% మేకలు నిర్దిష్టమైన రూపురేఖలు లేని ప్రాంతీయ దేశవాళీ రకాలు. కావున ఇవి పాల ఉత్పత్తికి తక్కువగాను మాంసోత్పత్తికి ఎక్కువగాను పనికి వస్తాయి. సో మనం అందుబాటులో ఉన్న ముఖ్యమైన మేక జాతులు ఏంటి, అందులో మనం ఏ రకమైన జాతులు మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనది జాతి ఉస్మానాబాడి. ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణానికి అత్యంత అనుకూలమైన మేక జాతుల్లో ఒకటి. ఇది ఎక్కువగా మాంసోత్పత్తికి అనుకూలంగా ఉండును మరియు పాల ఉత్పత్తికి చాలా తక్కువగా ఉపయోగపడును.
ఇది రోజుకు ఒక అర్ధ లీటర్ నుంచి 1.5 లీటర్ల వరకు

వాళ్ళు కూడా ఇచ్చాను. ఉస్మానాబాద్ తర్వాత మనకు అత్యంత ముఖ్యమైన మేక జాతుల్లో రెండవది జమునాపూరి. ఇవి సాధారణంగా ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పాల ఉత్పత్తికి ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. రోజుకు 1 నుంచి 2 లీటర్ల పాలు ఇచ్చను. మేక జాతుల్లో మరొక ముఖ్యమైన జాతి బార్బరీ జాతి. ఇది కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో లభించును. ఇది మాంసోత్పత్తికి మరియు పాల ఉత్పత్తికి అనుకూలంగా ఉండును. కానీ ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బార్బరీ జాతి గొర్రెలందు ప్రతి ఈతకు 2 నుంచి 3 పిల్లలను ఇచ్చే స్వభావాన్ని మరియు వాటి జన్యుపరంగా అటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. మన యొక్క సాంద్ర పద్ధతిలో మరియు షెడ్లో ఉంచి పెంచడానికి సూర్తి, బ్లాక్ బెంగాల్, మలబారి, ఉస్మానాబాది మేకలు అనువుగా ఉంటాయి. ఇతర 16 రకాల 20 రకాల జాతుల్లో ఈ 4 రకాలు మాత్రమే మనం సాంద్ర పద్ధతిలో పెంచుకోవడానికి అనుకూలం. బార్బరీ జాతి మేకలు 50 నుంచి 70%, జమునాపురి మేకలు 20 నుంచి 50%, బీటెల్ జాతి మేకలు 50 నుంచి 55% జంట పిల్లలను కలిగే అవకాశాలు జన్యుపరంగా కలిగి ఉంటాయి. ఇందువలన మన యొక్క జాతి సంతతి లేదా ఆ వాటి యొక్క జాతి సంతతి తొందరగా పునరుత్పత్తి ప్రతి ఈతకు 2 పిల్లలు కంటం ద్వారా వాటి యొక్క పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పటి వరకు మనం మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఎన్ని రకాల మేకలు గొర్రెల జాతులు ఉన్నాయి, అందులో ఏ రకమైన జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం అటువంటి జాతులను ఎంచుకున్న తర్వాత ఎటువంటి మేకల్ని కానీ గొర్రెల్ని కానీ ఎంపిక చేసుకోవాలి అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే జాతి మంచిదైనా కూడా మనం ఎంచుకునే పిల్లలను లేదా అవి మంచివి కాకపోతే జీవాల మంద వృద్ధి చెందదు. కావున మనం ఎటువంటి గొర్రెలు ఎటువంటి మేకలు ఎంచుకోవాలి అనే విషయంలో జాగ్రత్తలు తెలుసుకుందాం. ఉదాహరణకు మన రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జాతి అత్యంత అనుకూలంగా పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. మనం ఒక జాతిని నిర్ణయించుకున్న తర్వాత ఆ జాతి యొక్క పొట్టేళ్లు కానీ మేకల పెంపకం ప్రారంభించవచ్చు. కానీ అందులో మనం అటువంటి మేకలను కానీ గొర్రెలను కానీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి కొనాలి అనే సందేహం వస్తుంది. సాధారణంగా మనం అటువంటి కొత్తగా ప్రారంభించేటప్పుడు సంతలో కొనటం కన్నా జీవాల మంద ఎక్కడైతే ఒక హైబ్రిడ్ ఫామ్ ఉంటుందో అక్కడ కొనడం మంచిది. ఎందుకంటే సంతలో కొన్నిసార్లు వ్యాధిగ్రస్త జీవులను అమ్మే అవకాశం ఉంటుంది. కొనేటప్పుడు మనం ఏదైతే జాతి నిర్ణయించుకుంటామో ఆ జాతి యొక్క లక్షణాలు అటువంటి గొర్రెలు లేదా మేకల్లో ఉన్నాయా లేదా అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక రకమైన జాతిని ఎన్నుకున్నప్పుడు కూడా అందులో కొన్ని రకాల గొర్రెలు కానీ మేకలు కవల సంతతిని ఇచ్చే జన్యుపరమైన అవకాశాలను కలిగి ఉంటాయి. సో మనం గొర్రెలు కానీ మేకలు కానీ కొనేటప్పుడు అటువంటి కవల సంతతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్న మేకలను కొనటం మంచిది. గొర్రెలు మరియు మేకల్లో సాధారణంగా ఎంత వయసులో ఉన్న వాటిని కొనాలి అనేది కూడా మనకు సందేహం రావచ్చు. మనం ఏదైనా బ్రీడింగ్ ఫామ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎంత వయసు కలిగిన మేకల్ని లేదా గొర్రెలను పెంచుకోవాలి అనేది ఒక సందేహం రావచ్చు. దీనికి మనము 1 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న జీవాలని బ్రీడింగ్ ఫామ్ కోసం పెంచుకోవచ్చు. మరి 3 నుంచి 4 నెలల వయసు ఉన్న చిన్న పిల్లలను మాంసోత్పత్తికి ఒక 3 నుంచి 4 నెలల వయసు ఉన్న పిల్లలను పెంచుకోవాలి. అదేవిధంగా జీవాలు ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలి మరియు వాటి యొక్క పొదుగు దూతలాగా మెత్తగా మంచి లక్షణాలతో లోపాలు లేకుండా ఉండే విధంగా అటువంటి మేకలను కానీ గొర్రెలను కానీ ఎన్నుకోవాలి. గొర్రెలు లేదా మేకల్లో ఏ రకాన్ని ఎన్నుకున్నాం, దాన్ని కొనే ముందర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అసలు గొర్రెల గృహవస్థ గురించి కూడా మనం కొంతవరకు తెలుసుకోవాలి. ఎందుకంటే గొర్రెల గృహవస్థ ఎంత బాగుంటే అంతవరకు అవి చలి వాతావరణానికి తట్టుకొని వాటిలో మరణ శాతం తక్కువగా ఉంటుంది. దాని ద్వారా కూడా మనం ఆదాయాల్ని అధికంగా పొందవచ్చు. సాధారణంగా జీవాలకు పాకల్లో స్థలం ఎంత ఉండాలి అంటే పొట్టేళ్ళు పిల్లలకు 50 నుంచి 60 చదరపు అడుగులు, అనగా ఇందులో 10 నుంచి 15 చదరపు అడుగులు పైన ఉండాలి, 40 చదరపు అడుగులు అవి తిరిగేదానికి మరియు ఉండేదానికి ఉండాలి. అదే మేకల్లో అయితే మాత్రం 30 నుంచి 40 చదరపు అడుగులు మాత్రమే అవసరం ఉంటుంది. అందులో కూడా 10 చదరపు అడుగులు రూఫ్ కలిగినది, మిగిలిన 20 నుంచి 30 అడుగులు రూఫ్ లేకుండా అవి తిరిగేదానికి ఉండాలి. దీంతో పాటు మనం 3 నుంచి 4 చదరపు అడుగుల నీటి తొట్టిని కూడా కలిగి ఉండాలి. సాధారణంగా 50 గొర్రెలు మరియు మేకల కోసం ఒక పాక మనం నిర్మించేటప్పుడు 400 నుంచి 500 చదరపు అడుగులు పైన రూఫ్ ఉండే విధంగా నిర్మించాలి మరియు బయట అవి తిరగడానికి 800 నుంచి 1000 చదరపు అడుగుల స్థలం ఉండే విధంగా మనం చూసుకోవాలి. నీటి తొట్లతో పాటు మేత తొట్లు కూడా పాకల నిర్మాణంలో నిర్మించుకోవాలి.
అందులో

ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన మేతతోటల నిర్మాణంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇవి 15 అడుగుల పొడవు మరియు 38 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతు, 22 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా మేతతోటలను మనం గృహ వసతి పాకల నిర్మాణంలోనే ఈ మేతతోటలను కూడా నిర్మించాలి. సాధారణంగా 15 అడుగుల పొడవు ఉన్న మేతతోటినందు 15 జీవాల వరకు విశ్రాంతిగా నిలబడి అవి ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన గృహ వసతిని ఎంత వీలైనంతే అంత తక్కువ మొత్తంలో గృహాన్ని పాకల నిర్మాణాన్ని నిర్మించుకోవాలి. మనం ఎప్పుడైతే మనకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఈత చెట్ల ఈత ఆకులు కానీ తాటి ఆకుల ద్వారా మనం ఈ రూఫ్ నిర్మించుకున్నట్లయితే, దాని ద్వారా మనము పెట్టుబడి గృహ వసతి కోసం తగ్గించుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సో ఈ విధంగా మన గృహ వసతి నిర్మించుకున్న తర్వాత అసలు గృహ వసతి పాకల నిర్మాణంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, రోజు పాకల నిర్మాణాన్ని ఏ విధంగా చూసుకోవాలి అన్న విషయాలు మాట్లాడుకోవాలన్నప్పుడు, పాకల్లో ఉన్న మేత తొట్లను కానీ నీటి తొట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేయాలి, మరియు నీటి తొట్లకు వారానికి ఒకసారి సున్నం వేయాలి. దీనివలన నీటి తొట్లనందు ఎక్కువగా పట్టే ఆకుపచ్చ నాచు ఈ సున్నం వేయటం వలన తగ్గిపోయి మనకు ఫంగస్ వంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చు. మరియు పాకల్లోని పెంటను ప్రతిరోజు శుభ్రం చేయాలి. అలా శుభ్రం చేయకపోతే అందులో ఉన్న యూరియా లేదా అమ్మోనియా వాసన ఎక్కువయ్యి సరైన గాలి లేక అవి ఆ జీవాలు అనారోగ్యం పాలవుతాయి. మరియు పాకల్లో వారానికి ఒకసారి పొడి సున్నం చల్లాలి. ఈ విధంగా చల్లటం వలన అందులో ఉన్న క్రిమి కీటకాలు చనిపోతాయి. ఒకవేళ మన పాకల్లో ఉన్న గృహవస్థలో దోమలు ఎక్కువగా ఉంటే వాటి నివారణకు మనం పొగ వేయటం ద్వారా కానీ లేదా గృహాలకు లేదా పాకలకు చుట్టూ మెస్ కల్పించడం ద్వారా దోమల నుంచి జీవాలకు రక్షణ పొందవచ్చు. అదేవిధంగా మనం పాకల నిర్మాణం చేసేటప్పుడు ముఖ్యంగా ముఖద్వారం నందు 3 అడుగుల లోతు కలిగిన నీతి తొట్టెను ఫుట్ బాత్ అంటారు ఏర్పాటు చేయాలి. ఇలా ఏర్పాటు చేసిన ఫుట్ బాత్ తొట్టెలో మనం క్రిమిసంహారక మందులు వేయాలి. సో ఇలా వేయటం ద్వారా ఎవరైనా కూడా ఈ జీవాలు మరియు మనుషులు బయటికి వెళ్ళిన తర్వాత వాటి

ఉపయోగం అనగా, ఎక్కడ ఎవరికైతే సన్నకారు లేదా భూమి లేని రైతులు ఉంటారో వాళ్ళకు పశుగ్రాసం పెంచుకునే అవకాశం ఉండదు. సో అటువంటి వాళ్లకు జీవాల పెంపకం నాకు విస్తృత పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఎందుకనగా ఇవి ఎలాగో బయట 6 నుంచి 8 గంటల వరకు తిప్పుతారు. సో అక్కడ ఏవైతే లభిస్తాయో అంతవరకు మాత్రమే అవి తిని బతుకుతాయి. కానీ ఇందులో ముఖ్యంగా నష్టం ఏంటంటే, ఇవి ప్రతిరోజు 6 నుంచి 8 గంటల పాటు బయట నడిచి నడవటం ద్వారా అవి ఉన్న శక్తిని ఎక్కువగా ఈ నడవటానికి ఉపయోగించుకుంటాయి. మరియు ఒకవేళ అనావృష్టి పరిస్థితులైన ఎండాకాలం మరియు ఇతర గడ్డి లభించని సమయాల్లో అవి గడ్డి లేకపోవడం ద్వారా తక్కువ గ్రోత్ రావటం ద్వారా మనం ఈ విధానంలో అంత అనుకున్న ఆదాయాలను పొందలేకపోవచ్చు. ఇక రెండవ పద్ధతి అయిన పాక్షిక సాంద్ర పద్ధతికి వస్తే, ఇందులో జీవాలను కొద్ది సమయం పాటు బయట పచ్చిక మేరలో మేపి మిగిలిన సమయం నందు దాంతోపాటు అదనంగా దానా మరియు కృత్రిమమైన విటమిన్స్ మినరల్స్ కూడా అందిస్తారు. ముఖ్యంగా ఈ పద్ధతిలో ఇలా చేయటం ద్వారా కొద్ది సమయం బయట తిరగడం ద్వారా ఇవి ఎక్సర్సైజ్ అయ్యి మరియు బయట లభించే న్యూట్రియంట్స్ మరియు విటమిన్స్ కలిగిన ఆహారాన్ని తింటూ మరియు షెడ్లో వచ్చిన తర్వాత మనం అదనంగా దానా మరియు విటమిన్స్ మినరల్స్ కలిగిన ఆహారాన్ని ఇవ్వటం ద్వారా ఇవి తొందరగా

వృద్ధి చెంది మరియు ఆహారాన్ని మాంసంగా మార్చుకునే స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధానం అత్యంత అనుకూలమైనది. గొర్రెలు మేకల పెంపకం ప్రారంభించే వారికి పాక్షిక సాంద్ర పద్ధతి అత్యంత అనుకూలమైనదిగా భావించవచ్చు. మూడవ పద్ధతి వచ్చేసి సాంద్ర పద్ధతి. ఈ విధానంలో అసలు జీవాలను ఎల్లప్పుడూ పాకల్లోనే ఉంచుతారు, అసలు బయటికి వదలరు. ఈ పాకల్లోనే ఉంచి మనం కృత్రిమంగా దాణా మరియు పసుగ్రాసాలను ఇవ్వటం ద్వారా ఇవి బయట తిరిగే అవకాశం లేదా బయట తిరిగేటప్పుడు ఉపయోగించే శక్తిని అందరినీ కూడా ఖర్చు చేయకుండా వాటి ఆ శక్తిని మరియు ఆహారాన్ని కూడా వాటి యొక్క మాంసోత్పత్తికి ఉపయోగించుకున్నాం. కానీ ఈ విధానంలో మనకు ఎక్కువగా మనం దానా మరియు పసుగ్రాసం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే పనిగా పసుగ్రాసాలను పెంచడానికి మరియు ఇతర సైలేజ్ మరియు వాటిని నిల్వ చేయడానికి ఎక్కువగా పొలం అవసరం. ఇది ఎక్కువ పొలం ఉన్న రైతులకు ఈ విధానంలో పెంచుకోవడం మంచిది. సో ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న మూడు పద్ధతుల్లో ఎవరికైతే సన్నకారు మరియు భూమి లేని రైతులు ఉంటారో వాళ్లకు విస్తృత పద్ధతిలోను మరియు అతి తక్కువ పొలం ఉన్న రైతులకు పాక్షిక సాంద్ర పద్ధతిలోను, ఎవరికైతే అత్యంత ఎక్కువ పొలము మరియు చూసుకోగలిగిన శక్తి సామర్థ్యం ఉంటాయో అటువంటి వారికి సాంద్ర పద్ధతిలో పెంపకం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఫీడింగ్ పద్ధతులను ఎంచుకునే ముందర కూడా అసలు మనం ఏ రకమైన గొర్రెలను ఏ రకమైన మేకలను మనం పెంచుకోవాలనుకుంటున్నామో కదా ముఖ్యం. ర్యామ్ ల్యాంబ్స్, ఎప్పుడైతే మనం 3 నుంచి 4 నెలల వయసు కలిగిన పుట్టేళ్ల పిల్లలను తీసుకొని మరి యొక్క 3 నెలలు పెంచి వాటిని మార్కెట్కి మాంసోత్పత్తికి తరలించేటప్పుడు సాంద్ర పద్ధతి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. అదే మేకల పెంపకంలో ఈ సాంద్ర పద్ధతికి వచ్చినప్పుడు అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మేకలు ఈ రకమైన కృత్రిమైన పశుగ్రాసాలు లేదా దానా తినటం అంతగా ఇష్టపడకు. మనం సాంద్ర పద్ధతిలో మేకలు పెంచినట్లయితే మనం అనుకున్నంతగా ఆహారాన్ని అవి మాంసోత్పత్తిగా మార్చలేక అంత అనుకున్నంత ఆదాయాలు మనం పొందలేకపోవచ్చు. జీవాల మేపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అనగా, పాక్షిక సాంద్ర పద్ధతి మరియు సాంద్ర పద్ధతిలో పెంచే జీవాలకు సాధారణంగా పప్పు జాతి మరియు ధాన్యపు జాతి గ్రాసాలు అందివ్వాలి. ఎందుకనగా మనం పప్పు జాతి గ్రాసాలు ఇచ్చినట్లయితేనే అందులో ప్రోటీన్లు మరియు మాంసకృతులు అధికంగా ఉండి అవి ఈ జీవాలం యొక్క మాంసోత్పత్తి లేదా అధిక బరువు పెరిగేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా పెద్ద గొర్రెలు రోజుకు 8 నుంచి 10 కిలోల పశుగ్రాసము మరియు 3 నుంచి 5 కిలోల ధాన్యపు జాతి పశుగ్రాసాలు, 100 నుంచి 150 గ్రాముల దానాను తింటాయి. అనగా ఈ రేషియో ఏంటంటే డ్రై మ్యాటర్ ప్రకారం మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక గొర్రె లేదా ఒక మేక 50 కిలోల బరువు ఉన్నప్పుడు అందులో 10% డ్రై మ్యాటరు మనము సాధారణ పశుగ్రాసాలు నాన్ లెగ్యూమ్ పశుగ్రాసాలు ఇవ్వాలి, మిగిలిన 5% డ్రై మ్యాటర్ మనం లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు ఇవ్వాలి, మిగిలిన 0.5 to 1% డ్రై మ్యాటర్ బేసిల్లో మనం ఈ కృత్రిమ ద్రావణాన్ని ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు అవి సమతుల్య ఆహారాన్ని పొంది సరిగ్గా పెరిగి మాంసోత్పత్తికి లేదా జీవాల పునరుత్పత్తి అధికంగా ఉంటుంది. మనకున్న పొలంలో 10 ఎకరాలు ఉన్నప్పుడు అందులో 60 నుంచి 66% వరకు మనం నాన్ లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాలు పెంచాలి, మిగిలిన 33% వరకు మనం ఉన్న పొలంలో మనం లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాలు పెంచాలి. అదేవిధంగా పొలం గట్ల మీద సుబాబుల్, అవిస పెంచుకోవాలి. ఇంకా కొత్త రకమైన పద్ధతులు కొన్ని వచ్చాయి. సిల్వీ పాచర్ అనే విధానం కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వాడుతున్నాం. ఎందుకు అనగా ఇందులో మధ్యలో పశుగ్రాసాలను పెంచుతూ మరియు పశుగ్రాసాల మధ్యలో పశుగ్రాస చెట్లైన సుబాబుల్, అవిస వంటి చెట్లను కూడా పెంచుతున్నారు. సిల్వీ పాచర్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే పశుగ్రాసాలను మరియు పశుగ్రాస చెట్లను ఒకే పొలంలో పెంచడం అనేది ఇందులో ముఖ్యమైనది. అదేవిధంగా హార్టీ పాచర్ అనే కొత్త విధానం కూడా ఉంది. ఇందులో మన పండ్ల తోటల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో మిగిలిన స్థలాన్ని ఈ విధంగా పశుగ్రాసాలు పెంచడం ద్వారా ఈ రకమైన పశుగ్రాసాలను మనం జీవాల పెంపకంకు ఉపయోగించవచ్చు. మనం పశుగ్రాసాల పెంపకం గురించి తెలుసుకునేటప్పుడు అందులో ఎన్ని రకాల పశుగ్రాసాలు ఉన్నాయి, వాటిని ఎలా నిల్వ ఉంచుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో నాన్ లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాల్లో ముఖ్యమైనవి CO3, CO4, APBN, రెడ్ నేపియర్ వంటి పశుగ్రాసాలు ఎక్కువగా మనం మనకున్న పొలంలో పెంచుకోవచ్చు. అదేవిధంగా లెగ్యూమ్ జాతికి చెందిన రకాలు ఏమైనా ఉన్నాయనగా అవి అందులో ముఖ్యమైనవి ల్యూసర్న్, బెర్సమ్, మేజ్ వంటి పశుగ్రాసాలు లెగ్యూమ్ జాతికి సంబంధించినవి.
లెగ్యూమ్ జాతికి కావాలి అన్నప్పుడు ల్యూసర్ను, బర్సమ్ లాంటివి, నాన్ లెగ్యూమ్ జాతికి చెందినవి ఏ రకమైనవి అందుబాటులో ఉన్నాయి అనగా కో 4, కో 5, ఏపీబీఎన్ వంటి పసుగు రాసాలను పెంచుకోవచ్చు. ఒకవేళ మనం

శీతాకాలం లేదా మంచి కాలంలో పశుగ్రాసాలను పెంచుకుంటాము. ఎండాకాలంలో ఇటువంటి పశుగ్రాసాలు అందుబాటులో లేనప్పుడు, ఈ వర్షాకాలంలో ఎప్పుడైతే అధికంగా పశుగ్రాసం పొందింటామో దానిని మనం నిల్వ ఉంచుకొని ఎండాకాలం లేదా మనకైతే ఎప్పుడైతే పశుగ్రాసాలు లభించవో అటువంటి ఆహారాన్ని ఇవ్వాలి.

0: అదేవిధంగా హే రూపంలో కూడా, ఎండుగడ్డ రూపంలో కూడా తయారు చేయవచ్చు. ఇందులో ముఖ్యంగా 50% పాలు కంకి దశలో ఉన్న పసుగ్రాసాన్ని తీసుకొని ఎండబట్టి వీటిని నిల్వ ఉంచుకొని సమ్మర్ లేదా ఎండాకాలంలో పసుగ్రాసాలు లభించినప్పుడు వాడాలి. జీవాల పెంపకం ప్రారంభించేటప్పుడు అసలు పసుగ్రాస విత్తనాలు ఎక్కడైనా లభిస్తాయా అనగా, అవును, మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు ఇటువంటి CO3 CO4 కానీ ల్యూసెర్న్ బెర్సిమ్ లాంటి పసుగ్రాసాలు లభిస్తాయి. వాటి యొక్క అడ్రస్లలో ముఖ్యమైనది హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా హైదరాబాద్లో ఈ పసుగ్రాసాలు లభించును. అదేవిధంగా నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ వారి కార్యాలయంలో లభించును. మరియు రీజనల్ పసుగ్రాస విత్తన అభివృద్ధి క్షేత్రము అనేది భారతదేశంలోని 4 ప్రాంతాల్లో ఉంది. అది హైదరాబాద్లోని రీజనల్ పసుగ్రాస విత్తన అభివృద్ధి క్షేత్రం నందు అన్ని రకాల పసుగ్రాస విత్తనాలు మరియు పిలకలు కూడా లభించును. సో మనం పసుగ్రాసంతో పాటు మనం చాఫ్ కట్టర్లు కూడా ఈ ఎక్కడ లభిస్తాయనే విషయం తెలుసుకోవాలి అన్నప్పుడు హార్ట్కేస్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ అని రాణిగంజ్ సికింద్రాబాద్ దగ్గర ఉంది. అందులో మనం వెళ్ళి అడిగినా కూడా మనకు కావలసిన రకం లేదా ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సుప్రియా ఇంజనీరింగ్ అని సనత్ నగర్ హైదరాబాద్లో ఉంది. సో మనం జీవాల పెంపకంలో ముఖ్యంగా గొర్రెలు మరియు మేకల పెంపకం గురించి తెలుసుకుంటున్నాం. అందులో గొర్రెల పెంపకం మేళ మరియు మేకల పెంపకం మేళ అనే విషయంలో మీకు సందేహం రావచ్చు. ఇందులో ఏది మంచివి? గొర్రెలు సాధారణంగా మన కృత్రిమైన ఆహారాన్ని తీసుకుంటాయి మరియు ఆహారాన్ని మాంసంగా మార్చుకునే సామర్థ్యం గొర్రెల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ మోర్టాలిటీ రేటు గొర్రెల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మేకల్లో అయితే మాత్రం అవి గ్రేజింగ్ అనే స్వభావం కలిగిన వాటి, అంటే అవి సాధారణంగా ఎక్కడైతే కొమ్మలు ఆకులు ఉంటాయో వాటిని మాత్రమే, సెలెక్టివ్ ఆకులు కొమ్మలు మాత్రమే తిని బతుకుతాయి. అవి కృత్రిమ ఆహారాన్ని అంత తొందరగా తీసుకోవు. మరియు సాయిల్ ఏదైనా మట్టి తగిలిన కృత్రిమ దానా కానీ ఇతర దానాని కానీ అవి తీసుకోవడానికి అంతగా ఇష్టపడు. ఆహారాన్ని మాంసంగా మార్చుకునే సామర్థ్యం కూడా గొర్రెలతో పోలిస్తే మేకల్లో తక్కువగా ఉంటుంది. కానీ వ్యాధులు వచ్చే అవకాశం మేకల్లో తక్కువ ఉంటుంది. కానీ అత్యంత అననుకూలమైన పరిస్థితుల్లో కూడా మేకల పెంపకాన్ని ప్రారంభించవచ్చు. సాధారణంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం గొర్రెలు లేదా మేకల పెంపకంనకు పెంచుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు గొర్రెలు మేకల పెంపకంలో కొత్తగా చేపట్టే రైతులకు సూచనల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల వెటర్నరీ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం.

0: ఈనాటి ఇల్లు బాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఇప్పుడు ఇవ్వండి చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా కుమారి 21F చిత్రం నుంచి నరేంద్ర పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
2: నేమ్ కుమారి, ఏజ్ 21, ఫిమేల్.

చిత్రమంది కార్యక్రమం ఇప్పుడు ఇవ్వండి. ఆయుధం ఈ చిత్రం కోసం కుమార్ సాను మరియు నిష్మా పాడిన పాట వింటారు. సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM మీరు వింటున్నారు. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వినండి మన్ కీ బాత్. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
3: సార్ సార్ నమస్కారం అండి.
2: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
3: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
2: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
3: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప

0: సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
1: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
0: అలానే.
1: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకనుకుంటున్నారు?
0: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? వారు ఎలా ప్రణాళిక చేశారు? రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవిత కాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచనా విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు. దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్.

0: కావాలనే ఉద్దేశంతో మేం దిద్దుబాటుల ట్యాబును జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్లపాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా.
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్యరహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచ

0: వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలమ్ముతారు, కొందరు పండ్లమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయ లాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మగారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబితగారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కానీ మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళా వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్నే మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది

ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వెసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు.

కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విధివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధరలు లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు.
దీనివల్ల వారికి

0: కాఫీ నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి

గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. వార్తల వివరాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేరళంలోని అలప్పూజాలో కేరళం కౌముది పత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఉపరాష్టపతి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్రికారంగం ముద్రణ నుండి టెలివిజన్, డిజిటల్ వేదికలు, సామాజిక మాధ్యమం, కృత్రిమ మేధ వైపు పయనించినప్పటికీ విశ్వసనీయమైన సమాచారం, పాత్రికేయ నైతిక విలువలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని ఉపరాష్టపతి స్పష్టం చేస్తూ భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా రెండవ రోజున తాష్కంట్లో ఆ దేశ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక సమావేశాన్ని నరేంద్ర మోదీ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య సంప్రదింపులు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణం వంటి వివిధ రంగాలలో అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అనంతరం నరేంద్ర మోదీ ప్రస్తుత వాణిజ్యానికి 5 రెట్లు అధికంగా 2030 నాటికి $5 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవడానికి నిర్ణయించామని వెల్లడిస్తూ
1: इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े विषयों पर व्यवस्थागत रूप से आगे बढ़ेंगे.
0: ఇరు దేశాల మధ్య సహకారం కోసం చేసిన కృషికి ప్రయత్నాలకు గాను నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం ఉలీ దరాజాలి దస్లిక్ ని అందుకున్నారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఇటీవల సంభవించిన వరదలతో దెబ్బతిన్న నేపాల్కు భారతదేశం 68.5 టన్నుల సామగ్రిని అందించడంతో పాటు సహాయక చర్యల కోసం సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను పంపింది. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ విమానం ఈరోజు నేపాల్లో దిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రత కిట్లతో సహా డిఎన్ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను కూడా భారతదేశం నుంచి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ నెల 26న సంభవించిన ఆకస్మిక వరదల విషాదం తర్వాత నేపాల్లో ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించారు.

దిశగా వేగంగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ రోజు జరిగిన పీఎం సేతు సదస్సులో ఆయన ప్రసంగిస్తూ రక్షణ రంగంలో దేశీయ తయారీని కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోందని గుర్తు చేశారు. రక్షణ రంగంలో ప్రైవేట్ ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని పెంచుతోందని అన్నారు.

0: ప్రజలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా ఈ రోజు ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ద్వారా ప్రధానమంత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజలందరి నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత స్వరూపాన్నే పూర్తిగా మారుస్తుందని చెప్పారు. నదీ తీర ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేలా ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ప్రధానమంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా మాదక ద్రవ్యరహిత సమాజం కోసం కృషి చేయాలని నరేంద్ర మోదీ యువతని కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో అవగాహన కల్పించాలని కంటెంట్ సృష్టికర్తలకు యూట్యూబర్లకు సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజ్, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన చంద్రశేఖరన్ వంటి వారు అవకాడో పండ్లను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఎలా పొందుతున్నారో నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సైక్లింగ్ను తమ వారపు దినచర్యలో భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ దేశ ప్రజలను కోరారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ రోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ప్రత్యేక జాతీయ క్రీడా దినోత్సవ 88వ ఎడిషన్కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, రెజ్లర్ సంగ్రామ్ సింగ్, నటి మధురిమాతులి నాయకత్వం వహించారు. బ్రిక్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 25,000కు పైగా ప్రదేశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సైక్లింగ్ వలన శారీరక దృఢత్వంతో పాటు కాలుష్య నియంత్రణ కూడా జరుగుతుందన్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 12-13 తేదీలలో భారత్ మండపంలో భారత్ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిస్తున్నందున ఈ ఎడిషన్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
1: దేశ్ మే సైక్లింగ్ ఏక్ క్రేజ్ బన్ రహా హై, సండే ఆన్ సైక్లింగ్ ధీరే ధీరే ధీరే జనతా మే పేషన్ కే రూప్ మే కన్వర్ట్ హో రహా హై. సైక్లింగ్ ఏ బెస్ట్ ఎక్సర్సైజ్ హై, సైక్లింగ్ పొల్యూషన్ కా సొల్యూషన్ హై, సైక్లింగ్ ఫిట్ రహనే కా మంత్ర హై, సైక్లింగ్ ట్రాఫిక్ కా భీ సమాధాన్ హై. తో చలో హమ్ సబ్ యువా సాథియో దిన్ మే ఏక్ ఘంటే మొబైల్ యా కంప్యూటర్ కే స్క్రీన్ సే హట్ కే ఖేల్ కే మైదాన్ మే జాయే, సైక్లింగ్ కరే, ఖేలే ఔర్ అప్నే స్వయం కో ఫిట్ రఖే.
0: ఉజ్బెకిస్తాన్ అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైన ప్రతిష్టాత్మక ఉలీ దరాజలీ దోస్త్లిక్ ఆర్డర్తో సత్కరించబడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమ పోస్టు ద్వారా స్పందించిన స్పీకర్, ఈ గౌరవం భారత్ ఉజ్బెకిస్తాన్ సంబంధాలకు మూలమైన విశ్వాసం, ఆప్యాయత, సద్భావనకు అలాగే ఈ చిరకాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్ష ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 2,65,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 339 నగరాలు ఏర్పాటు చేసిన 1,111 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 2,73,000 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 2,65,980 మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఇప్పుడు వినండి చిత్రమంజరి. కార్యక్రమంలో ముందుగా ఖైదీ నెంబర్ 150 ఈ చిత్రం నుంచి హరిచరణ్ మరియు శ్రేయ ఘోషాల్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ముఖాన మొటిమల
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
5: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
6: చిత్రమంజరి కార్యక్రమం తర్వాత పాట వినండి పౌర్ణమి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4

0: లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.

చిత్రమంజరి కార్యక్రమం తర్వాత పాట వినండి. సీను ఈ చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, క్షమించండి, ఇంకో పాట విందాం. మున్నా ఈ చిత్రం కోసం నరేష్ అయ్యర్ మరియు కృష్ణ హరిచరణ్ సాధన సర్గం పాడిన పాట వింటారు. సంగీతం హరీష్ జయరాజ్.

కార్యక్రమం తర్వాత పాట వినండి. ప్రేమించుకుందాం రా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పైన పాట వింటారు. సంగీతం మహేష్.

చిత్రమంది కార్యక్రమంలో చివరిగా వినండి. 3 మార్చి చిత్రం కోసం శ్రీరామ మరియు చంద్రపాణి పాట వింటారు. సంగీతం మణిశర్మ.

మీరు ఇంతవరకు చిత్రమంజరి ఈ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. సమయం 10 గంటలు కావస్తుంది, మరికొద్ది క్షణాల్లో వినండి. అఖిల భారత రవి ఆశ్రయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి.